ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 24వ తారీఖు, సోమవారం శుభోదయం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. స్టూడియో క్లాక్లో సమయం 6:11 అవుతుంది. మరి వాళ్ళ క్షేత్రదర్శనలో ఏ శివాలయం గురించి తెలుసుకుందామో మాట్లాడుకుందాం. ఆపదలో ఉన్న భక్తులను ఎప్పుడూ ఆదుకునే శివయ్యను భోళాశంకరుడని, ఆపద్బాంధవుడని అంటారు. ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం జరిపిస్తే చాలు, కరుణించి కనకవర్షం కురిపించే శివయ్య స్వయంభూగా వెలిసిన ఆలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో అతి ప్రాచీనమైన శివాలయం గురించి ఇవాళ్టి క్షేత్రదర్శనలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనం వింటున్నారు. సాధారణంగా శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. భారతదేశంలో అతి తక్కువ చోట్ల మాత్రమే విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాడు శివుడు. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అరుదుగా 8 ముఖాలతో శివుడు దర్శనమిచ్చే చోటు ఒకే ఒక దగ్గర ఉంది. ఈ అష్టముఖ అంటే 8 ముఖాలు కలిగిన శివయ్యను దర్శించుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందనేది భక్తుల విశ్వాసం. మరి ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుంది, ఏమిటా విషయాలు అంటే, మధ్యప్రదేశ్లోని మందసౌర్ పశుపతినాథ్ ఆలయం శివనా నది తీరాన కొలువై ఉన్న అరుదైన అష్టముఖి శివలింగం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయంలోని శివలింగం ముదురు రాగి రంగులో ఉండే ఒకే రాతితో చెక్కారు.

క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో ఉన్న పశుపతినాథ్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో అష్టముఖాలు కలిగిన శివలింగం ఉంది. ఇదే ఈ ఆలయంలోని ప్రత్యేకత. పై వరుసలోని నాలుగు ముఖాలు అత్యంత సున్నితంగా శివుని బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ఉండే వివిధ దశలను స్పష్టంగా ప్రతిబింబించేలా ఉంటాయి. కింది వరుసలోని నాలుగు ముఖాలు మాత్రం అసంపూర్ణంగా లేదా పాక్షికంగా మాత్రమే దర్శనమిస్తాయి. ప్రతి ముఖంపై మూడో కన్ను కనిపించే ముఖాలకు మాత్రం తెరలుంటాయి. అలాగే ప్రతి ముఖం అపారమైన శిరోజాలను కలిగి ఉంటుంది. ఈ అష్టముఖ శివలింగాన్ని దర్శించగానే మనసంతా భక్తిభావంతో

0: Sundays on Jashne Hyderabad every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
2: Jashne Hyderabad, savor the city's soul.
3: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. స్టూడియో క్లాక్లో సమయం 6:30 అవుతుంది సరిగ్గా. క్షేత్రదర్శనలో మందసౌర్ పశుపతినాథ్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ ఆలయంలో గర్భాలయంలో వెలిసిన ఈ శివలింగ మహేశ్వరుని అష్టమూర్తి తత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ 8 ముఖాలు శివుని 8 రూపాలను భవ, పశుపతి, మహాదేవ, ఈశాన, రుద్ర, శర్వ, ఉగ్ర, అశని అనే 8 తత్వాలను సూచిస్తాయంట. మరి ఈ స్వయంభూలింగం వెనక ఉన్న కథేంటో తెలుసుకుందామా? ఈ క్షేత్రంలో వెలిసిన భారీ శివలింగం మానవ నిర్మితం కాదు. శివనా నదిలో ఒక ఆవు ప్రతిరోజు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పాలు ఇవ్వడం ఆపేయడాన్ని గమనించిన పుణ్యదాస అనే ఒక గొర్రెల కాపరికి నదీ గర్భంలో మునిగి ఉన్న ఈ లింగం అద్భుత రీతిలో కనిపించింది. మరి ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. పురావస్తు అంచనాల ప్రకారం ఈ శివలింగం గుప్త సామ్రాజ్య కాలానికి అంటే క్రీస్తు శకం 5-6వ శతాబ్దానికి చెందిందిగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. దీన్ని ఔలికర్ వంశానికి చెందిన యశోవర్మన్ రాజు చేయించినట్లు భావిస్తారు. ఇంకా భారీ వర్షాల సమయంలో శివనానది నీటిమట్టం పెరిగి శివలింగ పాదాలను తాకుతుంది. భక్తులు దీన్ని ఆ నది దేవుడికి సమర్పించే నిరంతర అభిషేకంగా భావిస్తారు. ఆలయ శిఖరంపై 100 కిలోల బరువున్న బంగారు పూత పూసిన కలశం ఉంటుంది. అందుకని ఈ ఆలయాన్ని చాలా దూరం నుంచి చూసినా కూడా సులభంగా గుర్తించవచ్చంట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. మధ్యప్రదేశ్లోని మందసర్ పశుపతినాథ్ ఆలయం గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచం నలుమూలల నుంచి ఈ విగ్రహ దర్శన కోసం ప్రజలు ఎంతో భక్తిభావంతో ఇక్కడికి వస్తుంటారు. దీనివల్ల నిత్యం ఈ దేవాలయం శివభక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

దర్శనలు. అయితే ఆ ఆలయంలో ఉన్న ఇతర ఉపాలయాల గురించి కూడా తెలుసుకుందాం. ఆ ఆలయ ప్రాంగణంలో గణపతి, పార్వతి, కార్తికేయ, గంగ, విష్ణు, లక్ష్మి, ఇతర దేవతామూర్తులతో పాటు ఆదిశంకరాచార్యుల విగ్రహం కూడా ఉంటుంది. అష్టముఖ శివుడిని దర్శించుకున్న తర్వాత భక్తులు చాలామంది ఈ దేవతామూర్తుల విగ్రహాలను కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి, శ్రావణమాసం వంటి పర్వదినాల్లో ఇక్కడ పూజలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందంట. అత్యంత అరుదైన ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. మరి ఇది ఇవాల్టి క్షేత్ర దర్శనంలో మనం తెలుసుకున్నాం మధ్యప్రదేశ్లోని మందసౌర్ పశుపతినాథ్ ఆలయం గురించి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో సమయం 7:01 అవుతుంది. మరి హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు. ఒకప్పుడు ఇంట్లో చాలా కామన్ గా కనిపించిన రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కిచెన్ నుండి అలా బయటికి వెళ్ళి ఇప్పుడు సూపర్ ఫుడ్ పేరుతో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేస్తున్నాయి. అంటే మన కిచెన్లోకి, ఆ తర్వాత మన ఫుడ్లోకి అన్నమాట. వాటినే మనం మిల్లెట్స్ అంటున్నాం. మరి ఆ చిరుధాన్యాల చిరుతిండి ఎలా ఉంటుందో తెలుసుకుందామా? మిల్లెట్స్ ఎందుకంత స్పెషల్, మరి ఎవరు తినాలి, ఎలా తినాలి, ఏ పోర్షన్లో తినాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం ఇవాళ్టి హెల్తీ మార్నింగ్స్లో ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత.

ఎస్, హెల్తీ మార్నింగ్స్లో మిల్లెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మిల్లెట్స్ అనేవి కొత్తగా వచ్చినాయి అనుకోకండి, ఎప్పటిండో మన పూర్వీకులు తిన్న ఆహారం అది. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది బ్రో, హెల్త్ మీద అవేర్నెస్ పెరిగింది, అందుకే మళ్ళీ మిల్లెట్స్కి అంత ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ. మన గ్రాండ్ పేరెంట్స్ డైట్ మన ఫ్యూచర్ హెల్త్ డైట్ అవుతుందా తెలుసుకుందాం. మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: స్టూడియో క్లాక్ లో 7:12 అవుతుంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జే రంజిత్. సో మరి మిల్లెట్స్ లో జనరల్ గా డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ మన డైజెషన్ కి ఉపయోగపడుతుంది. అందువల్ల కొంతమంది వాళ్ళ రెగ్యులర్ డైట్ లో రైస్ లేదా వేరే గ్రెయిన్స్ లో కొంత భాగాన్ని మిల్లెట్స్ తో రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు. మిల్లెట్స్ అంటే అదేదో మ్యాజిక్ ఫుడ్ ఏం కాదు. మిల్లెట్స్ దోశ పక్కన 2 స్పూన్ల షుగరు, డీప్ ఫ్రైడ్ స్నాక్స్ పెడితే హెల్తీ మీల్ అవుతుందా? కాదు కదా. ఫుడ్ అంటే ఒక సింగిల్ ఇంగ్రీడియంట్ కాదు, మొత్తం ప్లేట్ బ్యాలెన్స్. హోల్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, పల్సెస్, ప్రోటీన్ ఇలా సమపాళ్లలో అన్ని కలిసినప్పుడే, ఆ కలిపి తిన్నప్పుడే అది హెల్తీ డైట్ అవుతుంది, మనకు కూడా ఆరోగ్యానికి బాగుంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

ఎస్ టుడే క్లాక్ లో 7:24 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మనం మిల్లెట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. వెయిట్ మేనేజ్మెంట్ కోసం డైట్ చేంజ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏం తినాలి. కానీ అది కాదు కదా, ఎంత తినాలి, ఎలా తినాలి అనేది ఇంపార్టెంట్. సో మరి ఫుడ్లో మిల్లెట్ ఉందని తింటే హెల్తీ కాదు, ఎంత పోర్షన్లో తిన్నామనేది ముఖ్యం బిగులు. మన హెల్తీ జర్నీ మన ప్లేట్ నుంచే షురూ అవుతుందని మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఆ మిల్లెట్స్ ఎలా తినాలి, ఎవరు తినాలి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్ స్టూడియో క్లాక్లో 7:30 వస్తుంది. మరి కాసేపట్లో ఏ కన్సాలిడేటెడ్ రేడియో రిపోర్ట్ ప్రోగ్రామ్ ఆన్ ద బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 వింటారు.
1: Gentlemen, you don't believe we're about to turn this.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడీ క్లాక్ లో 7:46 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి ఇవాళ్ళ హెల్తీ మార్నింగ్స్ లో మిల్లెట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. అండ్ ఇంకొక కామన్ గా వినిపించే మాట ఉంటుందన్నమాట మిల్లెట్స్ గురించి, ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు రైస్ మానేసి మిల్లెట్స్ తినాలి. అది విన్నంత సింపుల్ ఈక్వేషన్ అయితే కాదు కదా ఫ్రెండ్స్. కొన్ని మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అది బ్యాలెన్స్డ్ డైట్ లో మంచి ఆప్షన్ కావచ్చు. కానీ ఏ మిల్లెట్ అయినా అన్లిమిటెడ్గా తినడం మంచిది కాదు. అలాగే మిల్లెట్స్ తింటే డయాబెటీస్ క్యూర్ అయిపోదు. ఏ గ్రెయిన్ ఎంత క్వాంటిటీలో తినాలి అనేది వారి ఓవరాల్ హెల్త్ కానీ మెడికేషన్, గ్లూకోజ్ లెవెల్స్ వంటి థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డాక్టర్స్ అడ్వైస్ అనేది ద బెస్ట్ చాయిస్ ఎప్పుడైనా కదా.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

టుడే క్లాక్ లో 7:54 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ లో మనం డైట్ గురించి, మిల్లెట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో రాగి దోశ, సజ్జల ఉప్మా, జొన్న దోశ తినొచ్చు. వెరైటీ ఈస్ ద కీ అనమాట. అంటే మన ప్లేట్స్ లో గ్రెయిన్స్ మాత్రమే కాకుండా వెజిటేబుల్స్, దాల్, పల్సెస్, నట్స్, సీడ్స్ కానీ, పెరుగు, ఇంకా ఏదైనా సూటబుల్ ప్రోటీన్ సోర్సెస్ కూడా ఉండాలి. మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే కారణంగా ఫస్ట్ టైం డైట్ లో యాడ్ చేసే కంటే కొంచెం కొంచెంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటే మంచిది. ఇంకా నీళ్లు కూడా బాగా సరిగ్గా సరిపడా తాగాలన్నమాట ఫైబర్ యాడ్ చేసుకున్నాక.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సో మనం మిలియన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, హెల్త్ కోసం ఎప్పుడూ కొత్త ధనాన్ని అంటే కొత్త ధాన్ని వెతకాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు మన పాత ధాన్యాలు అవేనండి, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, అరికలు, ఎట్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి కదా. మన పెద్దలు తిన్న ఆహారం ఇప్పుడు ప్రపంచం మిల్లెట్స్ పేరుతో గుర్తిస్తున్న న్యూట్రిషియస్ గ్రెయిన్స్ అన్నమాట. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మిల్లెట్స్ ఒకటే ఆరోగ్యం కాదు. బ్యాలెన్స్డ్ ఫుడ్, రైట్ పోర్షన్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇదిగో ఇవన్నీ కలిస్తేనే మన హెల్త్ని కరెక్ట్గా బిల్డ్ చేస్తాయి. ఏవైనా డౌట్ ఉన్నా లేకున్నా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవడం మర్చిపోద్దు, ఎందుకంటే డాక్టర్ చెప్పిన తర్వాతే అన్ని పాటించడం అనేది ఇంపార్టెంట్. సో విత్ దిస్ నోట్ నేను మీ ఆచ రంజిత్, మనం ఇవాళ హెల్తీ మార్నింగ్స్లో మిల్లెట్స్ గురించి, ఆ మిల్లెట్స్ ఎవరు తినాలి, ఎంత పోర్షన్స్లో తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. మరి 2:00 లో సమయం 8 గంటలకు వస్తుంది, మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. లండన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వాములై తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో తలపెట్టదలసిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆటో కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రకటించారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో

తమను విరమించినట్లు వారు చెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా జీవో నెంబర్ 97 తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఈ నెల 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ ఒక ప్రకటనలో చెప్పింది. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై చర్చించేందుకు ఈవేళ కృష్ణా బోర్డు పరిధిలోని త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సభ్యులైన బోర్డు సభ్య కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీలు హాజరవుతారు. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల భాగంగా ఈవేళ పవిత్ర సమర్పణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనంతో పాటు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా చెప్పారు. నెలకు సగటు 88 కోట్ల రూపాయలు చెల్లిస్తామని, జీతాలు ఇవ్వలేదన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలపై వస్తున్న వార్తలను ఖండించారు. రాష్ట్రంలో విరామం తర్వాత వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మేడ్చల్, మెదక్ తదితర జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అనోమలీస్ అన్మ్యాపింగ్ విభాగాల్లోని 92,87,000 మందికి సోమవారం నుంచి బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నోటీసులు అందిస్తారు. ముసాయిదా జాబితా విడుదలై ఆలస్యమైన నేపథ్యంలో ఈ ప్రక్రియను ప్రస్తుతం దశల వారీగా చేపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

ರೇನ್ಬೋ 101.9. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి స్టూడియో క్లాక్ లో 8:30 టైం అలా ముందుకు వెళ్తుందంటే మనందరికీ తెలిసిందే, వైబ్రెంట్ హైదరాబాద్ షురు అవుతుంది. మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో ఏం మాట్లాడుకోబోతున్నామో తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఈ పాట తర్వాత స్టే ట్యూన్డ్.

స్టూడియో క్లాక్ లో 8:08 అవుతుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్. రోజు మన క్యాలెండర్ లో ఎన్నో స్పెషల్ డేస్ చూస్తుంటాం కదా, కొన్ని సీరియస్, కొన్ని ఇన్స్పైరింగ్, ఇంకొన్ని చాలా అన్యూజువల్, బట్ పర్పస్ ఒకటే. ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం, తెలుసుకోవడం, మన డే టు డే లైఫ్లో ఏదైనా ఒక చిన్న పాజిటివ్ చేంజ్ తీసుకురావడం అన్నమాట. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇవాళ లేదా, తెలుసుకుందాం మరి ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో 8:14 అవుతుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. సో చిన్నప్పుడు సైన్స్ క్లాస్ టీచర్ సడన్ గా స్టాండ్ అప్ అని 9 గ్రహాల పేర్లేంటో అని చెప్పమని అడగగానే ఎలాగో కష్టపడి గుండె గుబేల్మనవడం అలా గుర్తు చేసుకుని వాటి పేర్లు చెప్పేవాళ్ళం. సోలార్ సిస్టమ్ని ఆ విధంగా గుర్తుపెట్టుకున్న రోజులవి తలుచుకుంటే ప్లీజ్ మళ్ళీ గుర్తు చేయకు రంజిత్, మేము ఎమోషనల్ అయిపోతాం. ఇదేనా మీరనేది? ఓకే ఓకే, బట్ ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే ఆ రోజులు వేరు. ఎందుకంటే మళ్ళీ ఆ రోజులు అనగానే మనకు గుర్తొచ్చే పాట తెలుసు కదా, ఆ రోజులు మళ్ళీ రావు అన్నట్టే ఉంటుంది. అయితే ఆ సోలార్ సిస్టంలో 9th ప్లానెట్ అనగానే ఈజీగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ప్లూటో. కరెక్ట్. సో మరి ప్లూటోకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం నా దగ్గర ఉంది, అది తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి ప్లూటో గురించి మాట్లాడుతున్నాం కదా, ప్లూటోని 9th ప్లానెట్గా అని గుర్తుపెట్టుకున్నాం. కానీ ఆగస్ట్ 24, 2006న ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ ప్లూటోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లానెట్గా కాకుండా డ్వార్ఫ్ ప్లానెట్గా రీక్లాసిఫై చేసింది. అంటే ప్లూటోని ఏం చేశారు అని కాదు, ప్లూటో ఎక్కడికి వెళ్ళలేదు, దాని సైజు కూడా తగ్గలేదు. మారింది ఏంటంటే దాని క్లాసిఫికేషన్. సో స్టేటస్ మారొచ్చు కానీ చైల్డ్హుడ్ మెమోరీస్ మాత్రం ఎప్పటికీ మారవు కదా. ప్లూటో ప్లానెట్గా ఉన్నా, డ్వార్ఫ్ ప్లానెట్గా ఉన్నా, ఇంకా మన చిన్నప్పటి సోలార్ సిస్టంలో మాత్రం అది ఎప్పటికీ నంబర్ 9. ఏమంటారు, మరి మన క్రికెట్లో జెర్సీ నెంబర్లా ఉంటారు చూసారా, ఆ విధంగా నంబర్ 9 అనగానే ప్లూటో గుర్తొస్తుంది అనమాట. రైట్, ఇది ప్లూటోకి సంబంధించిన విషయం. మరి ఇంకొక సూపర్ హిట్ నెంబర్, ఆ తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ದಟ್ ವಾಸ್ ಅ ವಂಡರ್ಫುಲ್ ಟ್ರ್ಯಾಕ್ ಫ್ರಮ್ ದ ಮೂವಿ ಮಿಸ್ಟರ್ ನೋಕೆಯ. ಹರಿಚರಣ್ ಪಾಡಿನ ಬ್ಯೂಟಿಫುಲ್ ನಂಬರ್, ರಾಮಜೋಗಯ್ಯ ಶಾಸ್ತ್ರಿ రాశారు అండ్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ నెంబర్ అయితే వినేసాం వైబ్రెంట్ హైదరాబాద్ లో. స్టూడియో క్లాక్ లో 8:35 అవుతుంది. మరి మనకి నెక్స్ట్ ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, మన లైఫ్ లో ప్రతిరోజుకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, ఒక్కో డేట్ కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. అంటే మన బర్త్డేస్, యానివర్సరీస్, ఎవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు డేట్స్ అండ్ సో ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ సో స్పెషల్. అలాంటిది మూవీ ఇండస్ట్రీలో కూడా అబ్జర్వ్ చేసే ఉంటాం కదా. అంటే మన ఫేవరెట్ బర్త్డేస్, మన ఫేవరెట్ హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ అయితే కాదు, మూవీ టైటిల్స్ డేట్స్తో ఉన్న వాటి గురించి అనమాట. ఐడియా వచ్చిందా? మూవీ టైటిల్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

8:40 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జ్ రంజిత్. సో మనం ఆ మూవీ టైటిల్స్ డేట్స్ తో ఉన్న సినిమాలని ఇట్లా చిన్న క్లూ ఇచ్చామో లేదో చాలా మంది కనిపెట్టేశారు. ఏంటంటే మన తెలుగు సినిమాల్లో కొన్ని టైటిల్స్ నెలలు తారీఖులతోనే వచ్చేసాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏప్రిల్ 1 విడుదల గుర్తొచ్చిందా? ఒకప్పుడు థియేటర్స్లో నవ్వులు పువ్వులు పూయించిన సినిమా ఇది. ఇంకా ఆగస్ట్ 15 అని, అలాగే ఆగస్ట్ 15 అంటే ఆగస్టు 15 రాత్రి అని సిమిలర్ టైటిల్ ఉన్న మూవీ. ఇంకా అమ్మో 1వ తారీఖు. ఇక ఈ సినిమా అయితే అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టాలు, కన్నీళ్ల గురించి ఉంటుంది. సరేలే, ఆ సినిమాలన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కన్నీళ్లు కష్టాలు అన్ని గుర్తొస్తుంటాయి. ఇంకా రీసెంట్గా కూడా ద క్రియేటివ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ టైటిల్ని

అంతే క్రియేటివ్గా అనౌన్స్ చేశాడు. మీరు కూడా చూసే ఉంటారు అండ్ వినే ఉంటారు కూడా ఆ టైటిల్ ఏంటో, అదే జనవరి 12 విడుదల. అదన్నమాట డేట్స్ వెనుకున్న సినిమా స్టోరీ. ఇంకా ఇలాంటి విషయాలు వైబ్రెంట్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. కార్తికేయ సినిమా నుండి హరిచరణ్ పాడిన సరిపోవు, నిజంగానే సరిపోవు, ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చు మనకు, కానీ టైం ఉండదు కదా. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జ రంజిత్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మనకు నచ్చిన పాటలు మళ్ళీ మళ్ళీ లూప్లో వినడం చాలా కామన్, కానీ మనకు అసలు పరిచయం లేని పాటను ఒక్కసారి వింటే ఇనీషియల్గా ఇదేం పాటరా బాబు అనిపిస్తుంది, కానీ రెండోసారి అదే పాట మనకు కొత్తగా అనిపించవచ్చట. మరేంటి దీని కథ, కమామిషి ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మీకు నచ్చిన పాటలే మళ్ళీ మళ్ళీ లూప్లో వినడానికంటే అంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఏదైనా వేరే పాటని అంటే మన లూప్లో మన హిస్ట్ అంటే మన రెగ్యులర్ ప్లేలిస్ట్లో ఉండే సాంగ్స్ వినే నుంచి బయటకు వచ్చి కొత్తగా క్రేజీగా డిఫరెంట్గా అనిపించే మ్యూజిక్ వినే రోజు అనమాట. ఇది అఫీషియల్గా కాదు కానీ ఈరోజు ఇంటర్నేషనల్ స్ట్రేంజ్ మ్యూజిక్ డే జరుపుకుంటారు కొన్ని చోట్ల, బట్ నాట్ అఫీషియల్లీ, రైట్? మరి అంటే ఎందుకంటే సంగీతానికి భాష ఒకటే కాదు, స్టైల్ ఒక్కటే కాదు, మనకు కొత్తగా అనిపించేది ఇంకొకరికి సూపర్గా అనిపించవచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సో అలాంటి ఒక సూపర్ హిట్ మూవీ, సూపర్ హిట్ సాంగ్ విన్నాం ఇంతకుముందే, అల్బేలి అంటూ. మరి అలాంటి పాటలు కూడా అంటే డైలీ వింటే మనకి బోర్ కొడుతుందా లేదా, అందుకే కొంచెం స్ట్రేంజ్గా ఆలోచించాలని చెప్పేసి ఇలా పెట్టారేమో డే, అందుకే అది అఫీషియల్గా కాదు. బట్ మరి ఇప్పుడైతే ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా నుండి కృష్ణ చైతన్య అండ్ రమ్యా బెహరా పాడిన ఈ బ్యూటిఫుల్ నెంబర్ మన కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్

0: పదహారులోపు ఆన్లైన్ లో ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సూపర్ హిట్ నంబర్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ లో. మరి తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా నుండి హరిచరణ్ పాడిన వరించే ప్రేమ అనే పాట మన కోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ 2 డీ క్లాక్ల సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తమరు అమెరికా పర్యటనకు అనుమతి లేనందువల్ల కేవలం బ్రిటన్ పర్యటన మాత్రమే పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం 5:30 కాంగ్రెస్ నేతలు అత్యవసర జూమ్ సమావేశం నిర్వహిస్తారు. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఈ నెల 27 రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభల నిర్వహణపై ప్రధానంగా సమీక్షిస్తారు. కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనంటూ బీఆర్ఎస్ సమరభేరి చేరినట్లు ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్లకు చేరాయని, 2,000 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వం నేటికీ పైసా ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లాలో ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎస్బీఐ తన 75

వ్యవస్థాపకత దినోత్సవం జరుపుకునే 2030 సంవత్సరానికి బ్యాంకు మొత్తం వ్యాపారం ప్రస్తుతం కంటే రెట్టింపై సుమారు 200 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని చైర్మన్ సి శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కీలక సమావేశం నిర్వహించారు. సంస్థాగత బలోపేతం, యువతతో అనుసంధానం, ఎన్నికల వ్యూహాలపై రాష్ట్రాల నేతలతో విస్తృతంగా చర్చించారు. ఢిల్లీలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఫ్రాన్స్ ఆటగాళ్లు సత్తా చాటారు. మిక్స్ డబుల్స్లో ఫ్రాన్స్ జోడీ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలితో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ರೇನ್ಬೋ 101.9. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లు టైం 9:03 అవుతుందంటే మనందరికీ తెలుసు సిటీ హ్యాపెనింగ్స్ ఏమున్నాయి. సో మంచి మంచి బ్యూటిఫుల్ నెంబర్స్తో పాటు ఇన్ఫర్టైన్మెంట్ అందించే వైబ్రెంట్ హైదరాబాద్లో ఏం మాట్లాడుకోబోతున్నామో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వైబ్రెంట్ హైదరాబాద్ లో మరి సిటీ హ్యాపెనింగ్స్, ఈవెంట్స్ అక్రాస్ ద సిటీ అని తెలుసుకుందాం అనుకుంటున్నాం. మరి ఏంటి అంటే శారదా కల్చరల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వోకల్ కన్సర్ట్ బై కార్తిక మనస్విని గారిది ఈ రోజు సాయంత్రం 5 గంటలకి. వెన్యూ ఎక్కడ వచ్చేసి అంటే మీనాక్షి సుందరం హాల్, వెస్ట్ మారేడుపల్లిలో జరుగుతోంది. అండ్ దీంతోపాటు ఇంకా తెలుగు ఇండీ ఫెస్ట్ 2026 కూడా జరుగుతుంది, ఇవాళ రాత్రి 8 గంటలకి రవీంద్ర భారతిలో. సో మరి వీలైన వాళ్ళు ఈ ఈవెంట్స్ని అటెండ్ అవ్వండి. ఆ ఈవెంట్స్ ద్వారా ఏమంటారు, మంచి ఒక షూటింగ్ అనుభూతిని పొందండి. రైట్, ఇంకా తెలుసుకుందాం మిగతా ఈవెంట్స్ గురించి, ఎక్కడ జరుగుతున్నాయి, టైమింగ్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

బ్రహ్మోత్సవం సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత నెక్స్ట్ మన హైదరాబాద్లో జరుగుతున్న ఈవెంట్స్ గురించి మాట్లాడదామా. సో మెషిన్ టూల్స్ నుంచి రోబోటిక్స్ వరకు, ఆటోమేషన్ నుండి ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ వరకు అన్నింటినీ ఒకే వేదిక మీద చూపిస్తున్నారు ఎక్కడో తెలుసా, హిమ్టెక్స్ 2026. సో మరి ఈ దీనికి కనుక మీరు వెళ్ళాలనుకుంటే ఆగస్టు ఎప్పుడు 20th నుంచి జరుగుతుందన్నమాట, 24th అంటే ఇవాళే లాస్ట్ డేట్. సో ఈ 9th ఎడిషన్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేశారంటే తయారీ రంగానికి రకాల కొత్త ఆలోచనలు, టెక్నాలజీస్, ఇంకా న్యూ ఆపర్చునిటీస్కి ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నమాట. సో మరి న్యూ ఏజ్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే అక్కడ విషయాలు లేకపోతే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ హిమ్టెక్స్ ఎక్స్పోకి వెళ్లాల్సిందే. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్ లో జరుగుతోంది 20th నుంచి 24th వరకు, అంటే ఇవాళ లాస్ట్ డేట్. సో ఇన్ని రోజులు మిస్ అయిన వాళ్ళు ఈ రోజు వెళ్ళి అక్కడ నాలెడ్జ్ ని గ్రాప్ చేసుకుని ఆపర్చునిటీస్ కూడా గ్రాప్ చేసుకునే అవకాశం కూడా ఉంది, రైట్? ఇంకా ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత మరిన్ని ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. వైబ్రెంట్ హైదరాబాద్ లో వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఆట రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్ యూ మందరం
0: చూడండి.

స్వాతిముత్యం సినిమా నుండి సూపర్ హిట్ ఎవర్గ్రీన్ సాంగ్ విన్నారు వైబ్రెంట్ హైదరాబాద్లో. మరి తర్వాత ఏంటి మనం మాట్లాడుకోబోతున్నాం ఈవెంట్స్ గురించి అంటే, మాస్టర్ యువర్ ఫోటోగ్రఫీ బేసిక్స్ అనే ఒక కళ్యాణ్ క్రికెట్ అకాడమీ హైదరాబాద్ వాళ్ళు నిర్వహిస్తున్నారనమాట. సో 24th August ఇవాళ నుంచి October 30th వరకు మధ్యాహ్నం సాయంత్రం 4:30 వరకు. సో వైల్డ్ లైఫ్ కానీ వెడ్డింగ్, ప్యాషన్, మ్యాక్రో ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలంటే మీరు డెఫినెట్గా ఈ అకాడమీకి వెళ్లాల్సిందే. సో మరి ఇవాళ నుంచే స్టార్ట్ కాబట్టి ఎర్లీ బర్డ్ ఆఫర్ లాగా ఉంటాయి కూడా. సో వాటిని కూడా మీరు గ్రాప్ చేసుకోవచ్చు. రైట్, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సిటీ హ్యాపెనింగ్స్లో ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి వాటన్నిటి గురించి.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

9:32 అవుతుంది స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. మరి సిటీలో జరిగే హ్యాపెనింగ్స్ గురించి తెలుసుకుంటున్నా కదా. మరి తెలుగు అంటే కామెడీ అనగానే మనందరికీ జంధ్యాల గారు ఇంకా వీళ్ళందరూ గుర్తొస్తుంటారు. మరి తెలుగు స్టాండప్ కామెడీ షో అనగానే అసలు తెలుగులో కామెడీ వినాలంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అంటే హిందీ ఇంగ్లీష్ డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఆస్వాదిస్తారనుకోండి, బట్ మన తెలుగు వాళ్ళు తెలుగు స్టాండప్ కామెడీ చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. మరి 1.5 అవర్ మిమ్మల్ని 7:30 నుంచి 1.5 అవర్ కూర్చున్న సీట్ల నుంచి కదలనివ్వకుండా నవ్విస్తారంట. మరి ఈ తెలుగు స్టాండప్ కామెడీ షో మీరు కనుక వెళ్ళాలనుకుంటే ద స్ట్రీట్ కామెడీ క్లబ్ హైదరాబాద్లో జరుగుతోంది. డైలీ 1.5 అవర్ ఈవినింగ్ 7:30 PM. ఎప్పటి నుంచో తెలుసా? ఇవాళ్ళ నుంచి మండే 24th August నుంచి ఫ్రైడే 4th September వరకు కంటిన్యూస్గా డైలీ ఉంటుంది. సో మీరు కనుక ఈ కామెడీ ఏమంటారు ఈ స్టాండప్ కామెడీ షోకి వెళ్ళాలనుకుంటే ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఫీ లాంటిది కూడా లేదు. సో మరి సౌత్ సిల్లీ సౌత్ కామెడీని మీరు కనుక ఆస్వాదించాలంటే డెఫినెట్గా ఈ ఈవెంట్కి వెళ్ళండి. సరదాగా నవ్వండి, ఆరోగ్యాన్ని తెచ్చుకోండి. రైట్, ఇంకొక సూపర్ హిట్ నెంబర్ విందాం. ఆ పాట తర్వాత మరిన్ని ఈవెంట్స్ విషయాలు వివరాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

లిటిల్ హార్ట్ సినిమా నుండి హెల్లో అంటూ అనురాగ్ కులకర్ణి సూపర్ హిట్ నెంబర్ పాడిండు. మరి ఆ పాటను కూడా విన్నాం కదా. వైబ్రెంట్ హైదరాబాద్లో నెక్స్ట్ ఏంటంటే బీచ్. సో బీచ్ ఏంటి, హైదరాబాద్లో బీచ్ లేదు కదా. సో బీచ్ టెరారియం అని చెప్పేసి ఒక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు నిర్వహిస్తున్న వర్క్షాప్ అనమాట. సో ఇదేంటంటే ఒక గ్లాస్ జార్లో మీరు ఒక మినీ బీచ్ని క్రియేట్ చేయొచ్చు. సో వాళ్ళు ఇచ్చే షెల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా, శాండ్ స్టోన్స్ అండ్ క్లే ప్లాంట్స్, ఇవన్నీ. సో మనకి జనరల్గా అరే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎలా అని అనుకుంటున్నారా, ఆ వర్క్షాప్లో వాళ్ళు అవన్నీ నేర్పిస్తారంట. జస్ట్ మనం చూపించాల్సింది ఏంటో తెలుసా, మన ఇంట్రెస్ట్. సో మన ఇంట్రెస్ట్ కనుక కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టయితే ఆ వాళ్ళు ఇచ్చే ఆ ఐటమ్స్తో మనం ఒక మినీ జార్లో చిన్నపాటి ఒక బీచ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. దాన్ని ఇంకెక్కడ మన ఇంట్లో షో కేసింగ్ కానీ, ఎవరికైనా గిఫ్ట్స్ కానీ ఇలాంటివి అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలంటే మీరు బంజారా హిల్స్లో ఉన్నటువంటి బ్లూ టోకాయ్ కాఫీ రోస్టర్స్కి వెళ్లాల్సిందే, ఎందుకంటే అక్కడే ఈ వర్క్షాప్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో మరి లేట్ చేయకుండా 1:00 అనమాట ఎవ్రీ డే 1 అవర్, ఎప్పటి నుంచి తెలుసా, మండే 24th 2026, అంటే ఇవాళ నుంచి సండే 13th September 2026 వరకు ఈ వర్క్షాప్ జరగబోతోంది. మరి బీచ్ అన్నా, బీచ్లో కూర్చొని పాటలు వినాలన్నా రాయాలన్నా ఒక చాలామందికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో మరి అలాంటి బీచ్ని మన ఇంట్లోకి తెప్పించుకుంటే అదే గ్లాస్ జార్ రూపంలో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ గా అనిపించే వర్క్షాప్ ని అటెండ్ అవ్వాలంటే మీరు అక్కడికి వెళ్లాల్సిందే. రైట్, ఇంకొక మరొక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఏ సినిమా ఇంతకీ అంటే మీరే గెస్ చేయండి. భూ అంటూ భూతం అంటూ అనురాగ్ కులకర్ణి అండ్ అక్షిత పాట పాడిన ఈ పాట మన కోసం.

ఎస్ టుడే క్లాక్ లో 9:47 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జ్ రంజిత్. మరి తర్వాత ఏంటి, ఏ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నామంటే, ఒక ఫోటో వేల జ్ఞాపకాలకి ఈక్వల్ గా ఉంటుంది కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1980s లో దిగిన ఫోటోస్ మన పేరెంట్స్ కానీ ఇంకా మన బ్రదర్స్ ఇలా వాళ్ళు ఇప్పటికీ అది చూసావా 1985లో ఇది, నేను చెన్నైలో ఉన్నప్పుడు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అంటూ ఆ జ్ఞాపకాలన్నింటినీ నెమరేసుకుంటూ ఉంటారనమాట. సో మరి ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అయింది కదా రీసెంట్ గా, దానికి సంబంధించి హైదరాబాద్లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ మాదాపూర్లో ఒక అద్భుతమైన ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట. సో అంటే లోకల్ గా 44 ఫోటోగ్రాఫర్ తీసిన ఆ ఫోటోగ్రాఫ్స్ ని అక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టారు. అంటే ఆ ఫోటోస్ అన్ని ఆల్ రిలేటెడ్ టు మన హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన సంస్కృతి, మన అందాలు, ఇలాంటివి అన్నింటినీ మన కళ్ళ ముందు కనిపించేటట్టు పెట్టారు. మరి ఈ ఎగ్జిబిషన్ ని మీరు చూడాలనుకుంటే ఆగస్ట్ 16 నుంచి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, ఆగస్ట్ 26 వరకు ఉంది, అంటే ఎల్లుండి వరకు ఉంది. మరి ప్రతిరోజు మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ మాదాపూర్ హైదరాబాద్ లో చూడొచ్చు. అండ్ దీనికి ఎంట్రీ కూడా ఫ్రీ కాబట్టి ఒక్కసారి అలా మన హైదరాబాద్ అందాలని మీరు అలా ఆ ఫొటోస్లో వాళ్ళు బంధించారు, వాటిని చూసి ఒక్కసారి మళ్ళీ అరే మన హైదరాబాద్ ఇంత గొప్పదని ఒక ఫీల్ వచ్చేలా చూసిరండి, రైట్. మరి ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది డెకాయిట్ సినిమా నుండి. ఆ పాట తర్వాత ఇంకేమున్నాయి ఈవెంట్స్ ఇవాళ మనం మాట్లాడుకోబోయేటి, అవన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జి రంజిత్. మరి తర్వాత మన హైదరాబాద్ లో జరిగే సిటీ హ్యాపెనింగ్స్ ఈవెంట్ ఏంటంటే, మన హైదరాబాద్ లో 100 డాన్స్ స్టూడియో వాళ్ళు బాలీవుడ్ డాన్స్ సెషన్ ని జరుపుతున్నారనమాట. సో మరి బాలీవుడ్ వైబ్స్ తో పాటు హిప్ హాప్, అఫ్రో వంటి ట్రెండింగ్ డాన్స్ మూవ్స్ ని కూడా నేర్చుకునే అవకాశం వచ్చింది మనందరికీ. అంటే ఎవరైతే కొన్నిసార్లు డాన్స్ దూరం నుండి చూస్తూనే ఉంటారు, వాళ్ళకు కూడా అబ్బా నేను కూడా ఒక 2 స్టెప్లు వేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ డాన్స్ సెషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆగస్ట్ 24th నుంచి సెప్టెంబర్ 14th వరకు ఈ సెషన్ అయితే వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఎవ్రీ డే ఈవినింగ్ 8:00 కి ఒక 1 అవర్ పాట అనమాట. సో మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 10+ ఉండాలి, హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళందరికీ. సో 100 డాన్స్ స్టూడియో హైదరాబాద్. సో డాన్స్ చూడటమే కాదు, నేను నేర్చుకుంటాను, నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్ ఉంటే ఇరగదీస్తాను అనుకునే వాళ్ళంతా ఈ సెషన్ ని అటెండ్ అవ్వచ్చు, మంచి డాన్స్ మూవ్స్ నేర్చుకోవచ్చు. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది భర్త మహాశయలకు విజ్ఞప్తి సినిమా నుండి నాకాష్ అజీజ్ అండ్ రోహిణి పాడిన బెల్లా బెల్లా బెల్లా అంటూ. రైట్, స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, మరి స్టూడియో క్లాక్లో టైం చూస్తేనేమో 9:57 అయిపోయింది. అంటే నేను మీ ఆర్జే రంజిత్ సైన్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. సో మరి ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ కోసం మీరు వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఎందుకంటే ఆర్జే జమీలా నెక్స్ట్ నమస్తే హలో ఆదాబ్ అంటూ రెడీగా ఉంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. రైట్, విత్ దిస్ నోట్ ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది లెనిన్ సినిమా నుండి, థమన్ అండ్ శ్రీకృష్ణ పాడిన ఎట్టా ఎట్టా ఎట్టా అంటూ. ఇలా వినుకుంటూనే ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సును ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. మేడ్చల్ జిల్లా తిరుమల మిడోస్ లక్ష్మీ గణపతి కాలనీలోని 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు, మల్లారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22A బాధితుల పక్షాన పోరాడతామన్నారు. హరిద్వార్లో జరిగిన ఏషియా వ్యవసాయ సేంద్రీయ ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి లభించింది. ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహారాజ్ చేతుల మీదుగా అధికారులు అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు నిన్న ముగిసింది. జర్నలిస్టుల వృత్తిపరమైన అభ్యున్నతి, నైపుణ్యం పెంపు, సంక్షేమానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. సదస్సులో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ప్రెస్క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ విజయకుమార్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్లో పర్యటిస్తుంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పటిష్యం చేస్తూ తయారీ, సెమీకండక్టర్లు, స్టార్టప్లతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు, సహకారం పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. H1N1 కి సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. సాధారణ ఇన్ఫ్లుయెంజా లాగా ఇది తగ్గుతుందని, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలని సూచించింది. దేశవ్యాప్తంగా 100,000

50,000 మందికి క్లౌడ్ ఏఎన్ఏ పుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఎన్ఎస్డిసి, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. టియర్ 2, టియర్ 3 నగరాల యువతకు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ఉమ్మడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఇరు సంస్థలు తెలియజేశాయి. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ను భారత మహిళల జట్టు డ్రాగా ముగించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గోల్స్ నమోదు కాకపోవడంతో మెరుగైన రికార్డు ఆధారంగా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: Well, a goal is not always meant to be reached. It often serves simply as something to aim at. Well, मॉर्निंग का वक्त है, सुबह के 10:05 हो चुके हैं और इस खूबसूरत सुबह का हम आगाज करते हैं वेस्टर्न म्यूजिक के सेगमेंट के साथ. तो आप सुन रहे हैं आपकी जमीला को, बने रहिए, सुनते रहिए आकाशवाणी हैदराबाद.
1: రాష్ట్రంలోని ఓటర్లందరికీ విజ్ఞప్తి.
2: భారత ఎన్నికల సంఘం వారు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడించారు.
1: అందులో మీ పేరు వివరాలు సరిచూసుకోవలసిందిగా ఎన్నికల సంఘం వారు కోరుతున్నారు.
2: ఈ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఏమైనా సవరణలు అభ్యంతరాలు ఉన్నట్లయితే ఎన్నికల సంఘం వారు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నారు.
1: 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లు కూడా నమోదు చేసుకోవచ్చు.
2: దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 15, 2020.
1: మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950
2: లేదా సీఈఓ తెలంగాణ .nic.in వెబ్సైట్ ను సందర్శించండి.
1: ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్న వారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక

0: పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. ఈ సాయంత్రం 5:30 కాంగ్రెస్ నేతల అత్యవసర జూమ్ సమావేశం జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎన్ఆర్ఐ, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఈ నెల 27వ తేదీన రాష్ట వ్యాప్తంగా గ్రామ వార్డు సభల నిర్వహణపై ప్రధానంగా సమీక్షిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై చర్చించేందుకు ఈరోజు కృష్ణా బోర్డు పరిధిలోని త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. సభ్యులైన బోర్డు సభ్య కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఏఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ ఏఎన్సీలు హాజరవుతారు. ప్రభుత్వం ఏకపక్షంగా పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాగా జీవో నెంబర్ 97 తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఈ నెల 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్టు ఏపీవీపీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనంటూ బీఆర్ఎస్ సమర పేరు చేరినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్లో పర్యటిస్తోంది. దేశవ్యాప్తంగా 100 మందికి క్లౌడ్ ఏఐ నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు ఎన్ఎస్డిసి, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: That was three. Dil Chahta Hai film ka ye gana tha, Jaane Kyun Log Pyar Karte Hain. Well, usi lines pe us waqt pe bahut sari filme aayi. Us daur par Zindagi Na Milegi Dobara, Dil Dhadakne Do, us lines pe bahut sari filme bani. Wake Up Sid bhi thi, Rock On thi, aur Jaane Tu Ya Jaane Main, aise bahut sari filme bani hain jahan par ek mature coming of age spirit dikhaya gaya hai, jahan par explore top friendship hai, drama bhi hai, love bhi hai. To wo jo college era rehta hai na, usme se jab hum bahar aate hain, wo comedies, wo yaadein, wo doston ke sath pyar, wo sari filmon mein dikhayi gayi hai. To usi line pe ek aur film bani thi, Zindagi Na Milegi दोबारा. तो ये फिल्म का ये गाना तो बनता है. इस गाने के साथ हम और कुछ कुछ यादें हैं वो मैं आपको गाने के बाद सुनाऊंगी. बहुत सारी किस्से हैं वो भी मैं सुनाऊंगी. तो बने रहिए आपकी जमीला के साथ, सुनते रहिए आकाशवाणी हैदराबाद.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జెష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: it's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

0: वाकई में हमें क्या देती है, क्या मैसेज देती है, क्या समझाना चाहती है, तो कहीं ना कहीं हमें अपने रूट्स से कनेक्ट करती है। तो ये जो गाना मैं सुनाने वाली हूँ आपको, ये इस टाइटल सॉन्ग है, और अभी भी मैं जब इस फिल्म के पूरे नोट्स पढ़ रही हूँ तो मुझे ऐसा लगता है कि कितनी मेहनत लगी होगी ना, चाहे वो फिल्म के किरदार हो जाए, कैस्टिंग हो जाए, हाँ वो डायलॉग्स राइटिंग हो जाए, गाने हो जाए, मेहनत हो जाए, बंदा उसी में घुस जाए, ऐसा लगता है कि वो हमारे साथ हो रहा है। तो अगर वक्त मिले तो जरूर, अभी जैसे जब छुट्टियां हैं 26th से 20 रक्षाबंधन है, तो कभी भी टाइम मिले तो आप ये फिल्म जरूर देखिएगा। तो चलिए अगला गाना मैं सुनाने वाली हूँ, रंग दे बसंती से ये गाना, तो बने रहिए, सुनते रहिए आकाशवाणी हैदराबाद।
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: जी हाँ, तुषार जोशी की आवाज़ में था वो दिन भी क्या दिन थे। तो चलिए आज जब हम फोन इन प्रोग्राम जहाँ पर हेलो रेनबो में 1 बजे से 2 बजे तक आप हमसे बात कर सकते हैं, उस फोन इन प्रोग्राम में यही टॉपिक है। वो जो दिन थे ना, वो दिन में जब हम सोचते थे कि मैं ये बनूंगा, मैं डॉक्टर बनूंगा, मैं इंजीनियर बनूंगा, तो वो जो ड्रीम्स रहते थे, और आज जब याद करते हैं तो एक छोटी सी हल्की सी स्माइल आ जाती थी कि मैं क्या वो दिन क्या थे कि जब हम याद करते हैं और वो हुआ नहीं। चाहे वो बचपन बन में टीचर बनने का ड्रीम हो या फिर डॉक्टर बनने का ड्रीम हो। तो जस्ट आई वॉन्ट दैट यू गाइज टू शेयर योर ड्रीम, द चाइल्ड हुड ड्रीम दैट मेक्स यू स्माइल टुडे। तो आई रिपीट, इट्स अ चाइल्ड हुड ड्रीम दैट मेक्स यू स्माइल टुडे। तो कॉल मी ऑन द नंबर 0402323 0030, 0402323481 एंड 2970471।
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: హే దేర్, డు యూ అగ్రీ విత్ మీ దట్ సమ్ ఎమోషన్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, దే కెన్ ఓన్లీ బి టేస్టెడ్. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the good

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు సాహిత్యం శాస్త్ర విజ్ఞానం ప్రజాసేవ క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: సెలబ్రిటీ అయిపోయావు నువ్వు, చాలా ప్లేసెస్కి వెళ్తావు, యూ డూ సో మెనీ షోస్ ఆల్సో, సో నాట్ బ్యాడ్. నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, యాక్టర్ ఇంకా పెద్ద స్క్రీన్లో రావాలి
1: అది అనమాట. ఈ మైండ్ లో ఉన్నది ఏం ఏదో రోజు ఫుల్ఫిల్ అవ్వాలి, ప్రజెంట్ మాత్రం ఇది ఇది రన్ అవుతుంది. ఇది ఆల్ ఇండియా రేడియో పెద్ద ఓషన్, పెద్ద సముద్రం, సముద్రంలో కూడా నేను ఇంకా ఇదితో ఉన్నాను కదా. సో అది 100%. పిల్లలు అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, కారం కోస్తా కొంచెం ఎక్కువైతే మమకారం ఎక్కుతుందా, కూర కూర ఎలా ఉంటుంది జస్ట్ని హైదరాబాద్లో, ఇలాంటి వంటకాలు వడ్డించబోతున్నాను. మైసూర్లో ఒంటరిగా ఉండటం అనేది చాలామంది అంటారు, ఒంటరిగా ఉండడం వేరు, ఒంటరితనం వేరు, రెండు ఇస్ డిఫరెన్స్ అనమాట. పరిచయాలు కొంచెం ఎక్కువైనా కూడా సేవలు చేయడం చాలా తక్కువైపోతుంటాయి. ఇలాంటి బోల్డ్ అన్ని మ్యాటర్స్తో మిక్స్డ్ మసాలాతోని అండ్ ఫుల్ రాక్ చేయబోతుంది జస్ని హైదరాబాద్. నేనే మీ వేణువు.
0: వేణు, సో యా, హీ హాస్ సో మెనీ థింగ్స్ అండ్ లైక్ నో కి ఇతనా సబ్ కుచ్ రీసెర్చ్ కియా హువా, ఆర్ జస్ని హైదరాబాద్ ఏక ఐసా సెగ్మెంట్ హై జహాన్ పర హమ్ ఆప్కో బహుత్ సారి జానకారి దేతే హై, ఆర్ వహాన్ పర హైదరాబాద్ కి తహజీబ్ హో జాయే, ఖానా హర్ చీజ్ పర, జహాన్ కహతే హై నా కి దిల్ కా రాస్తా పేట్ సే హోకే గుజరతా హై. తో వేణు జైసే హమారే బహుత్ సారే ఆర్జీస్ హై జో ఆప్కో ఇస్ ఫీలింగ్ సే నవాజ్తే హై. తో జస్ని హైదరాబాద్ రహేగా ఆర్ బహుత్ సారి జానకారి భీ రహేగి. తో చలియే అభీ ఏక గానా సునతే హై, గానే కే సాథ హమ్ యూ హీ బనే రహేంగే, సునతే రహియే ఆకాశవాణి హైదరాబాద్.

0: अपने अरमानों को पूरा करें। और इसी नोट के साथ अब आपकी जमीला भी आपसे इजाजत लेती है। मुस्कुराते रहिए, गुनगुनाते रहिए और सुनते रहिए आकाशवाणी हैदराबाद।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ರೇನ್ಬೋ 101.9.
1: హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? ఎస్. బయట వర్షం, ఇంట్లో వేడి వేడి భోజనం, ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ నాకు తెలుసు. ఎస్, 100% వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. బోల్డ్ అంతా మమకారంతో వచ్చాను. మీరు కూరల్లో కారం ఎక్కువేస్తున్నారా? అయితే ఏం చేస్తారు చిట్కలు మీకు అలా తెలుసా? అయితే పోస్ట్ చేయండి, నాకు ఎస్ఎంఎస్ చేయండి. కారం మన వంటల్లో ఎందుకు ఇంత ముఖ్యమైనది? కారం అనేది మన వంటల్లో ఎందుకు ఇంత ముఖ్యమైనది? కొన్ని చోట్ల ఎక్కువ కారం తింటారు, బాగా మసాలాలు యూజ్ చేస్తారు. ఒక ఏజ్ అప్పుడు బాగా తినచ్చు, ఒక ఏజ్ దాటితే మసాలాలు కూరలు పనికిరావు ఆరోగ్యానికి అంటారు. చిన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, వెన్న ముద్దలతో తినిపించి తర్వాత ఉగ్గుపాలు తినిపించి ఇలా ఉంటుంది కదా. సో ఒక ఏజ్కి కారం కావాలనిపిస్తుంది, ఒక ఏజ్ అసలు కారం వద్దనిపిస్తుంది. కొంచెం కారం తగిలితే పిల్లలకైనా పెద్దవాళ్ళైనా అబ్బా ఇంత కారం వేసి ఉంటారు. ఈ కారం మమకారంగా ఎందుకు మారింది? మీరు కూరల్లో కారం ఎక్కువ వేసినప్పుడు ఏం చేస్తారు చిట్కా నాకు చెప్పండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువుతో వింటున్నారు జస్ని హైదరాబాద్.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కారం ఎక్కువైతే నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అసలు కారం ఎందుకు ఎక్కువ వేయాలి? ఒకవేళ ఎక్కువ వేస్తే ఇంకా చిట్కా వేరేదేం లేదా, నెయ్యితో తని కిల్ చేయొచ్చు అంటారా? ఓకే, మీ ఆన్సర్ రైట్ అయితే నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తారు? ఒకరు మాత్రం, వాళ్ళ పేరు చెప్పలేదు అక్కడ, కారం ఎక్కువైతే నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఆన్సర్ చెప్పారు. నిజంగా కారం మమకారం ఎక్కువైపోతే ఏం చేస్తాం ఆలోచించండి. కారం మన వంటల్లో ఎందుకు ముఖ్యమైనది? కారం మన వంటల్లో కేవలం రుచిని పెంచే పదార్థం మాత్రమే కాదు, మన ఆహార సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. కారం వల్ల వంటకి రుచి, రంగు, ఘాటు వస్తాయి. తెలుగు రాష్ట్రాల వంటకాల్లో కారం వాడడం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎర్ర మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మిరప పొడి, ఇలా ఎన్నో రూపాల్లో కారం మన వంటల్లో ఉంటుంది. అయితే కారం ఎక్కువైతే రుచితో పాటు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడవచ్చు. అందుకే మనకు నచ్చినంత ఘాటు కాకుండా సరైన మోతాదులో తీసుకోవడం మంచిది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన మిరపకాయ ఒక్కో రుచి ఉంటుంది. అందుకే కారం అంటే కేవలం ఘాటు కాదు, మన వంటింటి రుచికి ఒక గుర్తింపు. అసలు మిరపకాయ మంది కానే కాదు, మన దగ్గర మిరియాలు వాడేవారు, మిరియాల్ని పొడి చేసి ఎక్కువగా వాడేవారు. కారం అసలు వాడేవారు కాదు, కారం మన దగ్గర నుంచి కాదు, కారం ఎక్కడి నుంచో మన ఊరికి వచ్చింది. సో అదేంటి, మన దేశానికి వచ్చింది, అదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది? గెస్ చేయండి, ఆన్సర్ చేయండి.

సో నేను అది మీ పేరుతో నేను చెప్పేస్తాను. కారం ఎక్కడి నుంచి వచ్చింది, కారం ఎవరు తయారు చేశారు, ఏ ప్రాంతం నుంచి కారం అని దిగుమతి అయింది మన భారతదేశంలోకి అంత చేసుకోండి. వింటూ ఉన్న 10/101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పుడు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 24/8/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్నజీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ దాసంబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేస్తారు. ఆసక్తి గల పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ నెంబర్ 040 జత చేసి 2324085252 2324085353.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. అసలు మిరపకాయ మంది కాదు, కారం మంది కాదు, అయినా సరే విపరీతమైన కారం వాడేస్తూ ఉన్నాం. మన దేశానికి స్వదేశీ వంట కాదు మిరపకాయ. మిరపకాయలు మొదట మధ్య మరియు దక్షిణ అమెరికా ప్రాంతాల్లో, ముఖ్యంగా ప్రస్తుత మెక్సికోలో ప్రాంతాల్లో పుట్టాయి. అక్కడ స్థానిక ప్రజలు వేల సంవత్సరాలుగా వాటిని ఆహారంలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో మిరపకాయలు యూరోప్కి చేరాయి అన్నమాట. ఇది ఎవరు చేశారు? క్రిస్టోఫర్ కొలంబస్ ప్రయాణాల ద్వారా అక్కడి నుంచి పోర్చుగీస్ వ్యాపారులు భారతదేశానికి తీసుకొచ్చారు. సుమారు 16వ శతాబ్దంలో భారతదేశంలో మిరపకాయల సాగు విస్తరించింది. అంతకు ముందు మన వంటల్లో కారం కోసం మిరియాలు అని చెప్పాను కదా, మిరియాలు, పిప్పళ్ళు అనేవి దొరుకుతుంటాయి, వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించేవారు. మిరపకాయలు వచ్చిన తర్వాత భారతీయ వంటల్లో కారం రుచి విపరీతంగా ప్రాచుర్యం పొందింది. అంటే కారం మన వంటింటికి విదేశాల నుంచి వచ్చినా ఇవాళ అది మన భారతీయ వంటకాల్లో విడదీయలేని భాగమైపోయింది. మనం ఎవరొచ్చినా సరే యాక్సెప్ట్ చేసేస్తాం. అది మన బాడీ తీరు, మన దేశం తీరు అంతా అంతే అన్నమాట. వింటూ ఉండండి. నెక్స్ట్, వర్షం ముందుగా. ఇంత రొమాంటిక్ సగం ఏం పాడలేను. సెగా మూవీలో ఇంచి మాకోసం ప్లే చేయండి అంటూ రవీందర్ రావు గారు సన్ సిటీ నుంచి అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేణు గారు నమస్కారం. మీకు కూడా నమస్కారం అండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. ఇప్పుడు బయట కూడా చిలుకూరు అండ్ తర్వాత అటువైపు ఏదైతే ఉన్నదో ఆ ఏరియాలో విపరీతమైన తుఫాన్లా వర్షం పడుతుందంట. అటువైపు వెళ్ళాల్సిన చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇటువైపు చిరుజల్లు అంటారు కదా, తుప్పర్లు అంటారు కదా, వర్షం ముందుగా అన్నట్టుగా వర్షం అలా సన్నగా పడుతుంది. అయినా అంబ్రిల్లా మీ దగ్గర ఉంటుంది కదా సేఫ్, లేదంటేనే మీకు గొడుగుల్స్ అండ్ తర్వాత అంబ్రిల్లాస్ అన్నీ ఒక్కటే కదా. ఇంకేమైనా కవర్స్ ఉంటాయి కదా, మంచి కవర్స్, క్యాప్ కవర్స్ అవన్నీ తీసుకొని డ్రెస్ తడవకుండా నీట్గా ఇంటికి వెళ్ళండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో మీ లైఫ్ రంగులు. అందరూ సాపాడు చేశారా? భోజనం సాపాడియా? ఓకే సూపర్. మీరు భోజనం చేసే ఉంటారు, ఎందుకంటే 2 దాటిపోయిందంటే లేట్గా చేసిన వాళ్ళు పాట వింటూ ఎంజాయ్ చేస్తూ తినేసేయండి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మెక్సికో నుండి వస్తే ఏంటి, అమెరికా నుంచి వస్తే ఏంటి, ఎక్కడి నుంచి పోర్చుగీస్ వారు మన దేశాన్ని తీసుకొస్తే ఏంటి, మన ఫ్యామిలీలో మెంబర్ అయిపోయింది, అసలు ఇంట్లో ఆ కారం ఘాటు లేని, అసలు రుచి పచ్చి ఏమి లేకుండా ఏం తిండి బాబోయ్ అంటూ ఉంటారు. సో ఆవకాయ పెట్టుకోవాలన్నా, పచ్చళ్ళు పెట్టుకోవాలన్నా కారం కావాల్సిందే, మమకారం ఎక్కువగా ఉండాల్సింది మన ఫ్యామిలీలో. అయితే హైదరాబాద్లో నీట్ కథ, అబ్బో హైదరాబాద్లో సముద్రం తేగలగా అని ఒక సినిమాలో చెప్పినా సరే హైదరాబాద్లో నీటి కథ అలా విపరీతంగా పెరిగిపోతుందండి. ఎక్కడ పడితే అక్కడ మాన్యువల్స్ ఓపెన్గా నోలు అలా తెరుచుకొని ఉంటాయి. యా ఆ దాంట్లోకి బైక్ స్పీడ్గా వెళ్ళొచ్చిన రయ్యు రయ్యు అంటే అందులోకి వెళ్ళిపోతుంటాయి. హైదరాబాద్ నగర అభివృద్ధిలో నీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. చారిత్రకంగా చెప్పుకోవాలంటే నగరానికి నీటి అవసరాలు తీర్చడానికి చెరువులు, కుంటలు, బావులు ఉపయోగించేవారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి జలవనరులు నగర చరిత్రలో ప్రత్యేకమైన కాలం మారడంతో నగరం విస్తరించింది, జనాభా పెరిగింది, నీటి అవసరం కూడా పెరిగింది. ఒకప్పుడు వర్షం నీటి నిల్వ చేసుకుని ఎన్నో చెరువులు ఉండేవి. ఇప్పుడు వాటిని కాపాడుకోవడం, వర్షం నీటిని ఒడిసిపట్టడం చాలా అవసరం. నీరు మనకు సహజంగా లభించే వనరు అయినా దాన్ని వృధా చేస్తే భవిష్యత్తులో సమస్యగా మారుతుంది. అందుకే హైదరాబాద్ నీటి కథ మనకు చెప్పింది ఒకటే, నీటిని ఉపయోగించడమే కాదు సంరక్షించాలని. సో చాలా రాజస్థాన్, మహారాష్ట్ర ఇలా చూసుకున్నట్లయితే నీటిని చాలా పొదుపుగా ఒక్కొక్క చుక్కకి అసలు స్నానం చేస్తారా లేదో ఒక చిన్న మగ్గు నీళ్ళే అన్నిటికీ ఉపయోగిస్తారనిపిస్తుంది. మనం నీటిని వృధాగా చాలా రకాలుగా వాడుతుంటాం. ఎన్ని రకాలుగా వృధాగా వాడాలో అన్ని రకాలుగా వృధాగా వాడుతుంటాం. ఒక బకెట్ నీళ్లు సరిపోవు, షవర్ బాత్ అని, తర్వాత స్విమ్మింగ్ పూల్స్ అని, ఇలా ఒకప్పుడు చెప్పుకున్న ఈ హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇవన్నీ కూడా మంచి నీటి కోసం ఏర్పాటు చేసిన చెరువుల్ని మనమే స్వయంకృత అపరాధం అంటారుగా, మనమే ప్రకృతిని అలా పాడు చేసేస్తున్న విషయం అందరికి తెలిసినా సరే మనం ఈ ప్లాస్టిక్ కానీ మిగతా కల్చర్ కానీ తర్వాత ఎక్కువైతే మోడర్న్ కల్చర్ అలవాటు చేసుకున్నామో అప్పుడు అని కనీసం వర్షపు నీటిని

వర్షం పడుతున్నప్పుడు మీ ఇంట్లో ఒక డబ్బాల్లో కానీ డ్రమ్స్లో కానీ స్టోర్ చేసాం, ఏం అవసరం అని వర్షం నీరులో ఉన్న క్యాలరీస్ కానీ మినరల్స్ కానీ లేదంటే ఖనిజ పదార్థాలు కానీ లేదా మనకు ఉపయోగపడే ఏమైనా ఉంటే అందులో ఉంటాయి కావచ్చు. మామూలు నీటికి దాన్ని కంపేర్ చేసి టెస్ట్ చేసి చూడండి, ఎస్ మీకు తెలిసిపోతుంది ఏ నీరు టేస్టీగా ఉంది. వర్షం నీళ్ళు టేస్టీగా ఉంటాయి, మామూలు భూమిలో వచ్చే నీళ్ళు టేస్టీగా ఉంటాయా ఒకసారి ఆలోచించండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులు పోయి. నెక్స్ట్ శోభ గారు అడిగారు ఏం పాట అంటే, వాన చినుకులు ఇట్టా తడిస్తే అంటూ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు నుంచి ఇంకెవరు నాకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారు, రేడియో బొమ్మ పెట్టారు. ఎందుకు మా రేడియో బొమ్మ పెట్టారు నాకు తెలియదు. ఓకే మీరు వింటున్నారా, ఓకే అర్థమైపోయింది. బొమ్మ చూస్తే పాతకాలం రేడియోని పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వింటూ ఉన్నారు రెయిన్బో ఎఫ్ఎం 1.9. మీ ఇంటిలో నీటి గుంతలు అంటే నీటిని సంరక్షించడానికి కానీ నీటి ప్రొటెక్ట్ చేయడానికి కానీ మంచి నీటిని సేవ్ చేయడానికి కానీ మీరు ఏ చిట్కా ఫాలో అవుతుంటారు, వాటర్ని మీరు ఎలా సేవ్ చేస్తారు, వాటర్ని ఎలా కాపాడుకుంటారు, వాటర్ని ఎలా దాస్తారు, మీరు డబ్బును దాచి పిల్లలకి

మీ ఇంటిలో నీటి గుంతలు అంటే నీటిని సంరక్షించడానికి కానీ, నీటి ప్రొటెక్ట్ చేయడానికి కానీ, మంచినీటిని సేవ్ చేయడానికి కానీ మీరు ఏ చిట్కా ఫాలో అవుతుంటారు? వాటర్ని మీరు ఎలా సేవ్ చేస్తారు? వాటర్ని ఎలా కాపాడుకుంటారు? వాటర్ని ఎలా దాస్తారు? మీరు డబ్బును దాచి పిల్లలకి ఆస్తులుగా ఇస్తున్నారు కదా, వాటర్ని దాచి నెక్స్ట్ జనరేషన్కి, మొక్కలకి, మీరు పశువులకి, వెళ్తున్న వాళ్ళకి ఏమైనా ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారా? చిన్న కామెంట్లు మీరు చెప్పండి. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9, మొత్తం మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ ఫర్ అంగుళమయం. పిల్లలు అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పట్లో ఎలా ఉంటున్నారు, 19 కిడ్స్ ఎలా ఉన్నారు, 80 కిడ్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఎలా ఉన్నారో ఆలోచించండి. ఒకప్పుడు పిల్లల బాల్యం ఆటలు, స్నేహితులు, బహిరంగ ప్రదేశాలతో నిండిపోయేది. సాయంత్రం అయితే ఇంటి ముందు లేదా వీధిలో పిల్లల సందడి కనిపించేది. ఇప్పుడు అదే బాల్యంలో మొబైల్ ఫోన్లు, టీవీ, వీడియో గేమ్స్ పెద్ద భాగమైపోయాయి. అప్పట్లో పిల్లలు ప్రకృతితో ఎక్కువగా గడిపేవారు, ఇప్పుడు టెక్నాలజీతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే ఈ మార్పులో టెక్నాలజీ తప్పు కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. పిల్లలకి చదువు ఎంత అవసరమో ఆటలు, సృజనాత్మకత, కుటుంబంతో గడిపే సమయం కూడా అంతే అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడడానికి, వాళ్ళ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాలి. బాల్యం తిరిగి రాదు కాబట్టి పిల్లలకు మంచి జ్ఞాపకాలు ఇచ్చే బాల్యాన్ని అందించాలి. మీ పిల్లలు అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పట్లో ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఆలోచించండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. నేను వాటర్ చాలా సేవ్ చేస్తా, బియ్యం వాటర్, కూరగాయలు కడిగిన వాటర్ మొక్కలకు వేస్తాను, గిన్నెలు మొత్తం తోమి పెట్టుకుని ట్యాప్ చిన్నగా, అంటే బిన్నెలు తోమేటప్పుడు ట్యాప్ చిన్నగా సన్నగా వదులుతారట, ఎక్కువ వాటర్ యూస్ వాడకుండా. తర్వాత వాకిల్లో కలాప్ చల్లేటప్పుడు కూడా పైప్తో కాకుండా, సో బకెట్ తీసుకొని బకెట్తో నీళ్ళు చిలకరిస్తారట. బాగుంది, గుడ్ ఐడియా, థ్యాంక్ యూ సో మచ్. విజయ లక్ష్మి గారు మెసేజ్ చేశారు ఏంటంటే, సో అందరం వర్షం నీళ్ళని కూడా ఇంకుడు గుంతల ద్వారా స్టోర్ చేసుకుంటాము. ఇప్పటి వరకు నీటి సమస్య అసలు రాలేదట, 12 ఇయర్స్ నుంచి చేస్తున్నారట. వాళ్ళకి వానా మూవీల నుంచి పాట కావాలట, సో ఎదుటి నిలిచింది చూడు అంటూ ఈ పాట ప్లే చేయని అడుగుతాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ క్వశ్చన్ మీకోసమే, ఉత్తరాల నుంచి మెసేజ్ల వరకు. ఒకప్పుడు మన భావాలను చెప్పడానికి ఉత్తరాలే ప్రధాన మార్గం కూడా. ఒక ఉత్తరం కోసం రోజులు ఎదురు చూసేవాళ్ళం, వచ్చిన ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదివేవాళ్ళం. ఇప్పుడు ఒక మెసేజ్తో ప్రపంచంలో ఎక్కడున్నా వారినైనా క్షణంలో పలకరించవచ్చు. వాట్సాప్, మెసెంజర్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ చాలా వేగంగా మార్చేసాయి, కానీ వేగం పెరిగినంతగా భాగోద్వేగం పెరిగిందా అన్నది ఆలోచించాలి. ఒకప్పుడు ఉత్తరంలో రాసిన ప్రతి మాట వెనక సమయం, ఆలోచన ఉండేది. ఇప్పుడు చిన్న మెసేజ్ ఒక ఏమోజీతోనూ మన భావాలను చెప్పేస్తున్నాం. టెక్నాలజీ మారినా మన మాటల్లో ఆప్యాయత మాత్రం మారకూడదు అంటున్నారు. సో రతన్ గారు అండ్ పూర్ణిమ గారు వింటున్నారు. పూర్ణిమ గారు అంటే మీకు తెలుసు ఏంటి అంటే, అది విషయం రాణి రానిమ్మ ఈ పాట మళ్ళీ శ్రీవారికి ప్రేమలేఖలో సినిమాలో ఇంచి బ్యూటిఫుల్

సో వారి కోసం పూర్ణిమ గారి స్వయంగా నాకు మెసేజ్ చేశారు. దానికోసం ఏంటంటే, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే రిలేటెడ్గా ఉత్తరాల నుంచి మెసేజ్ల వరకు, అంటే వెళ్ళిన మేము అప్పట్లో ఉత్తరాలు ఇలా రాసుకునే వాళ్ళ ఫోన్ కమ్యూనికేషన్ ఉండేది కాదు షూటింగ్స్లో అని రతన్ గారు చెప్పారు. వాళ్ళ హస్బెండ్ వింటూ ఉన్నారు 2x101.9 లైఫ్ రంగుల్మై. మీరు ఉత్తరం ఎప్పుడు రాశారు, ఎవరికి రాశారు, ఏ ఉత్తరం రాశారు, ఆ ఉత్తరం పేరేంటి?

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పుడు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 24/8/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దాసంబాయ్ గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ నెంబర్ 040 జత చేసి 23240852 23240853. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. శోభారాణి గారు మెసేజ్ చేశారు ఏంటంటే, నేను అప్పట్లో మా అన్నయ్యకి రాశాను ఉత్తరం, మా అమ్మ రాయించింది,

అదే నా మొట్టమొదటి ఉత్తరం. కానీ అప్పట్లోనే బాగుండేది, ఇప్పుడు మెసేజ్లు చదువుకొని వెంటనే డిలీట్ చేసే ఆప్షన్ కూడా దొరికింది. అప్పట్లో ఉత్తరం రాసానే 10 కాలాల పాటు దాచుకునే వాళ్ళం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. సెలవు అంటే విశ్రాంతేనా? సెలవు అంటే పని నుంచి దూరంగా ఉండే రోజు మాత్రమే కాదు, మనసు కూడా విరామం ఇచ్చే సమయం. కొంతమందికి ప్రయాణం చేయడం విశ్రాంతి, మరికొందరికి ఇంట్లో ప్రశాంతంగా ఉండటమే విశ్రాంతి. ఎప్పుడు పని, ఫోన్, సోషల్ మీడియాతో బిజీగా ఉండే సెలవు రోజును కూడా మనసుకు విశ్రాంతి దొరకదు. అందుకే సెలవులో మనకు నచ్చిన పనులకు సమయం కేటాయించాలి, కుటుంబంతో మాట్లాడాలి.

ఆడడం, పుస్తకం చదవడం, ప్రకృతిలో గడవటం కూడా మంచి విశ్రాంతి. సెలవు రోజంతా నిద్రపోవడం మాత్రమే విశ్రాంతి కాదు, మన శరీరంతో పాటు మనసు కూడా రిఫ్రెష్ అవ్వాలి. అక్కడ సెలవు నిజంగా మనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్లో కొనసాగుతుంది. సుజుకీ కంపెనీ మాదిరిగా భారత్లో

వ్యాపారం విస్తృతి పెంచుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో ఈరోజు రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంట్రోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. తెలంగాణ ఈఎన్సి రమేష్ బాబు, ఏపీ ఈఎన్సి నరసింహమూర్తి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం గాంధీభవన్లో 5:30 జూమ్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు హాజరవుతారు. 15,000 కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై 2 సెప్టెంబర్ నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2,840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. ఈ నెల 26 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రవాణా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಮಾಟೈನಾ
0: ಪಾಟೈನಾ
2: ಏದೋ ಏದೋ ಉಂದಿ ಗುಂಡೆಲು ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೆದಲ್ಲು
1: ಏ ಚೋಟೈನಾ
0: ಶ್ರೋತಲ ಆನಂದಾಲಗನಿ
1: ಮಧುರ ಗಾನಾಲ ಮನೋರಂಜನಿ
0: ಮನ ಜನರಂಜನಿ
2: ಮನಸ್ಸುನೇ
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంకులమయం మీరు వింటుంది. ఈ సమయంలో డబుల్ కా మీట. అయితే ఒంటరిగా ఉండటం, ఒంటరితనం రెండు ఒకటేనా? ఒంటరిగా ఉండడం అంటే మన చుట్టూ ఎవరు లేకపోవటం, ఒంటరితనం అంటే మనసుకు తోడు లేదనే భావన. కొంతమంది ఒంటరిగా ఉన్నప్పటికీ చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు, మరికొందరు ఎంతోమంది మధ్య ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తారు. అందుకే ఒంటరిగా ఉండటం తప్పు కాదు. ఒంటరితనం మనసుకు బాధించే పరిస్థితి కావచ్చు, మనసులోని మాటను ఎవరికైనా చెప్పగలగడం చాలా ముఖ్యం. కుటుంబం, స్నేహితులు, మనకు నచ్చిన పనులు మనకు మంచి తోడుగా నిలుస్తాయి. అవసరమైనప్పుడు మనమే ముందడుగు వేసి ఎవరికైనా ఫోన్ చేయడం కూడా మంచి మార్గమే. జీవితంలో మనకు మనమే తోడుగా ఉండటం నేర్చుకోవడంతో పాటు మంచి సంబంధాలను కూడా కాపాడుకోవాలి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు విన్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో, మీ లైఫ్ రంగులమయం. పరిచయాలు ఎక్కువ, పరిచర్యలు తక్కువ, సంబంధాలు ఎందుకు మారుతున్నాయి? ఈ రోజులు మన ఫోన్లో వందలాది కాంటాక్ట్స్ ఉంటాయి, సోషల్ మీడియాలో వేలాది పరిచయాలు ఉండొచ్చు, కానీ నిజంగా మనసు విప్పి మాట్లాడగలిగే మనుషులు ఎంతమంది అన్నది ప్రశ్న. టెక్నాలజీ మనల్ని దగ్గర చేసింది, కానీ కొన్నిసార్లు భావోద్వేగంగా దూరం కూడా చేసింది. పుట్టినరోజుకు మెసేజ్ పంపడం సులభం, కానీ ఒకసారి కలిసి మాట్లాడడానికి సమయం కేటాయించడం కష్టం అవుతుంది. సంబంధాలు కేవలం పరిచయాలతో నిలబడవు, పరస్పర శ్రద్ధ, సమయం అర్థం చేసుకోవడం అవసరం. చిన్న పలకరింపు కూడా ఒక సంబంధాన్ని బలంగా ఉంచగలదు. మన జీవితంలో మనుషుల సంఖ్య కంటే మనతో నిజంగా ఉండే మనుషుల విలువ ఎక్కువ. అందుకే పరిచయాలు పెంచుకోవడం కంటే సంబంధాన్ని పరీక్షించుకోవడం నేర్చుకోవాలి. మీరు మీ వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీరు వింటుంది ఈ సమయంలో డబుల్ కా మీటా, నెక్స్ట్ బంగారు కొండ, అది నేనేనండి. సింహ మూవీలో నుంచి వచ్చేస్తుంది. హరిహరన్ కౌశల్య పాడిన ఈ పాట మీకోసం.

0: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మాట్లాడడం కంటే వినడం గొప్పదట, ఎలానో చెప్పనా? మాట్లాడడం మన భావాలను చెప్పే మార్గమైతే, వినటం ఎదుటివారిని అర్థం చేసుకునే మార్గం. ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే సమాధానం చెప్పకుండా పూర్తిగా వినడం చాలా ముఖ్యం. చాలా సమస్యలు మాట్లాడడం వల్ల కాదు, సరిగ్గా వినకపోవడం వల్ల వస్తాయి. వినే వ్యక్తి ఎటువారికి గౌరవం ఇస్తున్నట్లు అనవుతుంది. కుటుంబంలో, స్నేహంలో, ఉద్యోగంలో మంచి వినే అలవాటు సంబంధాన్ని బలపరుస్తుంది. వినడం అంటే కేవలం మాటలు వినటం కాదు, ఎదుటివారి భావాన్ని అర్థం చేసుకోవటం. ప్రతి సంభాషణలో మనమే మాట్లాడాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా వినటమే మనం ఇవ్వగలిగే గొప్ప సమాధానం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲ್ಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೂ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై మన జీవితంలో మంచి స్నేహితుడి విలువ ఏంటంటే మంచి స్నేహితుడు మన సంతోషాన్ని పంచుకునే

చెప్పేవాడు మాత్రమే కాదు, మన కష్టాలు కూడా మన పక్కన నిలబడేవాడు. మన తప్పులను చెప్పడానికి భయపడకుండా నిజాయితీగా మాట్లాడే వ్యక్తే నిజమైన స్నేహితుడు. సంతోషంలో చాలామంది ఉంటారు, కష్టంలో తోడుగా నిలిచేవారే అసలైన స్నేహితులు. స్నేహానికి డబ్బు, హోదా, వయసు అడ్డంకులు కావు. ఒక మంచి స్నేహం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక మాట వినే వ్యక్తి ఉండటం కూడా జీవితంలో ఒక పెద్ద బలం. సంవత్సరాలు గడిచినా మారని స్నేహం చాలా విలువైంది. అందుకే మంచి స్నేహితుని వెతకడం కంటే మనమే మంచి స్నేహితుడిగా ఉండటం ముఖ్యం. మరి మీరు వింటున్నారు రెయిన్బో

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. ఇప్పుడు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 24/8/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్నజీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దాసంబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులకు, పశు పోషకులకు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు STD నెంబర్ 040 జత చేసి 2324085 2, 2324085 3 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు రావచ్చు, ఫోన్ చేయొచ్చు. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మార్పును అంగీకరించడం ఎందుకు కష్టం? మనకు అలవాటైన పరిస్థితులు, మనుషులు, జీవనశైలి మారుతున్నప్పుడు మనసుకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిన ప్రపంచంలో మనం సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం. కానీ మార్పు జీవితంలో సహజమైన భాగం. టెక్నాలజీ నుంచి ఉద్యోగాల వరకు ప్రతిదీ మారుతుంది. మార్పును పూర్తిగా ఆపలేం, కానీ దానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ప్రతి మార్పు సమస్యను మాత్రమే తీసుకురాదు, కొత్త అవకాశాలను కూడా తీసుకువస్తుంది. గతాన్ని గౌరవిస్తూ వర్తమానాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తుకి సిద్ధం కావాలి. మార్పును బయటపడడం కంటే మార్పుతో కలిసి ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, అంటే ఓవర్ థింకింగ్, మనసులో ఒక ఆలోచన పదే పదే తిరుగుతుంటే దాన్ని ఓవర్ థింకింగ్ అంటుంటాం. జరిగిన విషయాల్ని ముందే ఊహించుకోవటం, గతంలో జరిగిన విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం దీనిలో భాగం. ఇలా ఆలోచించడం సమస్యకు పరిష్కారం ఇవ్వకపోగా మన ప్రశాంతతను దూరం చేస్తుంది. ప్రతి విషయం మన నియంత్రణలో ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన చేతిలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. అవసరమైనప్పుడు మనలోని విషయాల్ని నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం ఉపయోగపడుతుంది. ప్రస్తుత క్షణంలో ఉండడానికి ప్రయత్నిస్తే అవసరమైన ఆలోచనలు తగ్గుతాయి. మన ఆలోచనలు మనల్ని నడపకూడదు, మనమే మన ఆలోచన నడిపించాలి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. క్షమించడం అంటే మర్చిపోవడమేనా? క్షమించడం అంటే జరిగిన విషయాన్ని మర్చిపోవడం తప్పనిసరి కాదు. మనకు జరిగిన బాధను అంగీకరించి ఆ బాధ మన జీవితాన్ని శాశ్వతంగా నియంత్రించకుండా ముందుకు వెళ్ళడం కూడా క్షమించడమే. కొన్ని గాయాలు గుర్తుండొచ్చు, కానీ వాటిపై కోపంతో జీవించాల్సిన అవసరం లేదు. క్షమించడం ఎదుటివారి కోసం మాత్రమే కాదు, మన మనశ్శాంతి కోసం కూడా. అయితే క్షమించడం అంటే తప్పును సమర్థించడం కాదు, అలాగే మళ్ళీ అదే వ్యక్తిని అదే విధంగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. అవసరమైన చోట ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోవచ్చు. క్షమించడం అంటే గతాన్ని మర్చడం కాదు, గతం మన వర్తమానాన్ని నియంత్రించకుండా చూసుకోవటం. మరి

మీరు వింటుందిరి 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. లేదు అని చెప్పడం కూడా ఒక కళైనా, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే మనకు మనమే సమయం కేటాయించుకోలేం. అందుకే అవసరమైనప్పుడు లేదు అని చెప్పడం చాలా ముఖ్యమైన నైపుణ్యం. లేదు అనడం కంటే ఎదుటివారిని గౌరవించకపోవటం కాదు, ఒక సమయం, శక్తి, పరిమితుల్ని గౌరవించుకోవడం. అయితే చెప్పే విధానం చాలా ముఖ్యం.

క్షీణంగా కాకుండా స్పష్టంగా మరియు మర్యాదగా చెప్పవచ్చు. ప్రతి అభ్యర్థిని అంగీకరించడం మంచితనం కాదు, మన పరిమితులను తెలుసుకోవడం కూడా మంచితనమే. అందుకే సరైన సమయంలో చెప్పే చిన్న లేదు అనే విషయం జీవితంలో చాలా పెద్ద సమస్యలను దూరం చేయగలదు. కానీ అన్నిటికీ మనం ఆన్సర్ చేసుకుంటూ పోతే కష్టమవుతుందేమో ఆలోచించండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో, మీ లైఫ్ రంగులమై మీరు వింటుంది డబల్ కా మీటా మీ వేణువుతో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 22 ఏ జాబితాలో ఉన్న భూముల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ 22 ఏ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య

కమిటీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం జూమ్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు హాజరవుతారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈరోజు ఉదయం ప్రారంభించిన నిరాహార దీక్ష రేపటి వరకు కొనసాగుతుంది. మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్రాభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనలో యజమాని సయ్యద్ సాజిద్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనుమతులు లేకుండా గచ్చిబౌలి అంజయ్యనగర్లో సాజిద్ 7 అంతస్తుల భవనం నిర్మించాడు. నాసిరకం నిర్మాణంతో భవనం కూలి 2 కార్మికులు మృతి చెందారు. 75 చదరపు గజాలు దాటి అనుమతులు లేకుండా నిర్మించే భవనాలను కూల్చివేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. పౌరులు ఫిర్యాదు చేసినా, ఫీల్డ్ బృందాలు గుర్తించినా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్ట్ 2వ రోజున భారత్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టీ విరామం సమయానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మే. ఇండియాలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఏంటి లాభం, ఎంత లాభం, ఎందుకు లాభం, ఈ విషయాలన్నీ బోల్డ్ అని తెలుసుకోవచ్చు కదా. ఆ విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు వినాలనుకుంటున్నారు. ఈ సమయంలో వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. ఎస్, నెక్స్ట్ యమలీల చిత్రంలోంచి బాలుగారు చిత్రగారు పాడిన పాట ఎర్ర కలువ పువ్వు అంటూ ఈ పాట మీకోసం వచ్చేసింది. ఈ పాటలో అలీ అండ్ ఇంద్రజ గారి కాంబినేషన్ సూపర్ అనిపించేస్తుంది.

0: ರೈನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. భారత్లో పెట్టుబడులు ఎందుకు పెరుగుతున్నాయి? భారత్లో పెద్ద మార్కెట్, యువ జనాభా, పెరుగుతున్న వినియోగం పెట్టుబడిదారులకు ఆకర్షణంగా మారుతున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్టార్టప్ వాతావరణం, తయారీ రంగాల్లో అవకాశాలు కూడా కీలకంగా ఉన్నాయి. ప్రభుత్వం వ్యాపారాలను సులభతరం చేయడానికి అనేక సంస్కరణలు, కార్యక్రమాలు చేపడుతుంది. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, డిజిటల్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలో పెట్టుబడులు పెరిగితే కొత్త కంపెనీలు, కొత్త ప్రాజెక్టులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగాలు, నైపుణ్యం వృద్ధి, స్థానిక వ్యాపారాలకు అవకాశాలు పెరగవచ్చు. అయితే పెట్టుబడులు రావడం మాత్రమే కాదు, అవి ఉత్పాదక రంగాలకు కూడా వెళ్లడం ముఖ్యం. భారత్ని పెట్టుబడులకు అనుకూలమైన దేశంగా తీర్చిదిద్దడం దీర్ఘకాల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో 101.9 రెయిన్బో, మీ లైఫ్ రంగులమై మీరు వింటుంది ఇన్వెస్ట్ ఇండియా.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಪೇರಿನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗು
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పుడు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 24/8/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దాసంబాయ్ గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులు, పశుపోషకులు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ 040 జత చేసి 2324085223 2324085353. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీకి ప్రోత్సాహం. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత్లో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. దేశంలోని వస్తువులను తయారు చేయటం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం దీనిలో ముఖ్యమైన అంశాలు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మా, రక్షణ పరికరాలు వంటి అనేక రంగాల్లో తయారీ అవకాశాలు పెరిగాయి. దేశీయ తయారీ పెరిగితే సరఫరా వ్యవస్థలో చిన్న మధ్య తరహా సంస్థలకు కూడా అవకాశాలు రావచ్చు. తయారీ రంగం ఉద్యోగాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో నాణ్యత, నైపుణ్యం, సాంకేతిక కూడా పెరగాలి. భారత్లో తయారైన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో పోటీ పడే స్థాయికి రావడం ముఖ్యమైన లక్ష్యం. భారత్లో తయారు చేద్దాం, ప్రపంచానికి అందిద్దామన్న ఆలోచనకి ఇది బలం ఇస్తుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9, లైఫ్ రంగులమయం. యువత ఆలోచన నుంచి వ్యాపారం వరకు స్టార్టప్ ఇండియా యువతలను కొత్త ఆలోచనలు వ్యాపార అవకాశాలుగా మార్చడానికి ప్రోత్సాహం అందించే కార్యక్రమం. ఒక చిన్న సమస్యకి కొత్త పరిష్కారం చూపించే ఆలోచనే మంచి స్టార్టప్కు ప్రారంభం కావచ్చు. టెక్నాలజీ, ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫైనాన్స్ వంటి ఎన్నో రంగాల్లో స్టార్టప్లకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఆలోచన మాత్రమే సరిపోదు, మార్కెట్ అవసరం, సరైన ప్రణాళిక, టీం, నిధులు కూడా అవసరం. విఫలమైన దాని నుంచి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించడం స్టార్టప్ ప్రయాణంలో భాగం. యువత ఉద్యోగం వెతకడమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే దిశగా కూడా ఆలోచించవచ్చు. కొత్త ఆలోచనలు ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తీసుకురాగలవు. ఒక మంచి ఐడియా, సరైన అమలు ఉంటే ఒక చిన్న ప్రయత్నం పెద్ద వ్యాపారంగా మార్చవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. భారత్లో పెట్టుబడులు వస్తే మనకు ప్రయోజనం ఏమిటి? దేశంలో పెట్టుబడులు పెరిగితే కొత్త పరిశ్రమలు, కంపెనీలు, ప్రాజెక్టులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు. స్థానిక వ్యాపారాలు, కొత్త మార్కెట్లు, సరఫరా అవకాశాలు కూడా లభించవచ్చు. కొత్త టెక్నాలజీ నైపుణ్యాలు దేశంలోకి రావడానికి పెట్టుబడులు సహాయపడతాయి. మౌలిక వసతుల అభివృద్ధికి కూడా పెట్టుబడులు కీలకం. ఉత్పత్తి పెరిగితే ఎగుమతుల అవకాశం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలగవచ్చు. అయితే పెట్టుబడుల ప్రయోజనం సమాజంలోని వివిధ వర్గాలకు చేరేలా సమతుల్య అభివృద్ధి అవసరం. అందుకే పెట్టుబడి అనేది కేవలం డబ్బు రావడం కాదు, అవకాశాలు, ఉద్యోగాల అభివృద్ధికి దారితీయట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఒక విదేశీ కంపెనీ లేదా విదేశీ పెట్టుబడిదారు మరో దేశంలోని వ్యాపారం లేదా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడాన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఉదాహరణకు విదేశీ కంపెనీ భారత్లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయటం ఒక రూపం. ఇలాంటి పెట్టుబడులు దేశానికి మూలధనంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు తీసుకురావచ్చు. కొత్త పరిశ్రమలు ఏర్పడితే కొత్త ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భారత్లో విదేశీ పెట్టుబడులకు వివిధ రంగాల్లో వేర్వేరు నియమాలు, పరిమితులు ఉంటాయి. భారత్లో విదేశీ పెట్టుబడులకు వివిధ రంగాల్లో వేర్వేరు నియమాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులను నియంత్రించడం కూడా అవసరం. సరైన విధానాలతో వచ్చిన విదేశీ పెట్టుబడులు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడగలవు. అందుకే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ డబ్బులు మాత్రమే కాదు, మూలధనం, సాంకేతికత, అవకాశాల కలయిక అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

ಮೀರ್ವಿಂಟ್ನಲ್ಲೂ ರೈನ್ಬೋ ಎಫ್ ಎಂ 101.9 మీ లైఫ్ రంగులమయం. నెక్స్ట్ ఏంటంటే, భారతదేశంలో బిజినెస్ ప్రారంభించడం ఉన్న అవకాశాలు ఏంటి? భారత్లో పెద్ద వినియోగదారుల మార్కెట్ ఉండటం వల్ల వివిధ రంగాల్లో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ఫుడ్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఆరోగ్యం, వ్యవసాయం, ఈ కామర్స్ వంటి రంగాల్లో కొత్త ఆలోచనలకు అవకాశం ఉంది. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా వ్యాపారాన్ని విస్తరించవచ్చు. డిజిటల్ చెల్లింపులు, సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్, చిన్న వ్యాపారాలు కూడా కొత్త మార్గాలు తెరిచాయి. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు మార్కెట్ అవసరాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి, రిజిస్ట్రేషన్, పన్నులు, లైసెన్సులు వంటి అంశాలను కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి. వినియోగదారుల సమస్యకు సరైన పరిష్కారం ఇచ్చే వ్యాపారానికి మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి కాదు, సమస్యను గుర్తించి దానికి విలువైన పరిష్కారం ఇవ్వడం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగుల్మయం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ సోమవారం 24/8/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దాసంబాయ్ గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తిని ఫోన్ చేసి అడగవచ్చు, సంపూర్ణమైన సమాచారం పొందవచ్చు. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ నెంబర్ 040 జత చేసి 2324085223 2324085353. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమావేశమై మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకునేలా రాష్ట్రంలో రోడ్లను అభివృద్ది పరుస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 146 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు మరో మంత్రి జుపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 4 కబడ్డీ క్రీడాకారులు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జపాన్లోని టోకై సిటిజన్స్ జిమ్నాసియంలో సెప్టెంబర్ 21 నుండి 26 వరకు జరిగే కబడ్డీ పోటీల్లో వీరు పాల్గొంటారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్లో బీసీ సంక్షేమ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం ముడిపడి ఉన్న కుల గణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. పూలే, సర్వాయిపాపన్న, ఐలమ్మ లాంటి పోరాట యోధుల స్ఫూర్తితో బీసీలు ఐక్యం కావాలన్నారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన తీజ్ సంబరాలు 2026 కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని గిరిజన సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలను

వెలిగించారు. ఈ సందర్భంగా గిరిజన యువతతో కలిసి ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని వారిని అభినందించారు. హైదరాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కదిరవన్ పలని అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి, రెవెన్యూ అధికారి డాక్టర్ నారాయణతో కలిసి ఆయన మొత్తం 441 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సాయంత్రం ఆదిలాబాద్, జగిత్యాలతో సహా 8 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. తాజా ట్యూన్స్ తర్వాత పాట డబ్బు డబ్బు డబ్బులోంచి కుహు కుహు అని ఈ పాట జానకి గారు ఆలపించింది. ఆ పాట మీకోసం ఈ సమయంలో. తర్వాత మాస్టరు మాస్టరు అంటూ శ్వేతామోహన్ ఆలపించిన పాట సర్ మూవీలోంచి ధనుష్ కాంబినేషన్లో వచ్చిన మూవీ. ఈ రెండు కూడా మీకు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: and every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నాను రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 24/8/2026 తేదీ సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దస్మాబాయి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైన సమాచారం అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకులు, పశు పోషకులు, రైతులు మీ సందేహ నివృత్తిని ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ నెంబర్ 040 జత చేసి 2324085 2324085 3. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తమిళ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. ఇదండి సంగతి. ఈరోజుకి ఈరోజు అయిపోయిందనమాట, గడుస్తూ ఉంది, ఇంకా గడవాలని ఉంది, ఇంకా ముందుకు సాగుతూ ఉంది, అయినా నా షో అయిపోయింది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే వింటూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి, ప్రేమిస్తూ ఉండండి, అభిమానిస్తూ ఉండండి. ఆల్ ఇండియా రేడియో రెయిన్బో ఎఫ్ఎం 101.9 విన్ వింటూ ఉండండి. బాయ్ బాయ్.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
2: culture,
0: all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: ఇది మన చట్టం. అరెస్టు గురించి ప్రముఖ న్యాయవాది వైఎన్ వివేకానంద గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం తక్షణమే ప్రసారం అవుతుంది.

0: శ్రోతలకు నమస్కారం.
1: ఇది మన చట్టం శీర్షికన అరెస్ట్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది ఎడవల్లి నాగ వివేకానంద గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అడ్వకేట్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ముఖ్యంగా మన సమాజంలో చూస్తుంటాము, అరెస్ట్ చేయబడ్డారు పోలీసుల చేత అన్న విషయం తెలియగానే సమాజంలో వారి పట్ల విలువ, ఆ కుటుంబానికి పట్ల కలిగిన గౌరవము అన్నీ కూడా చెడు అభిప్రాయానికి గురి కాబడుతుంది. నిజంగానే నేరం ఏదైనా ఆపాదింపబడి ఆ తర్వాత అరెస్ట్ అయితే వేరు, కానీ కొంతమందికి ఆ సందర్భంలో ఉన్నారనో లేదంటే ఆ పరిస్థితుల్లో కనబడ్డారనో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేస్తారు, ఒకటి. రెండవది, అరెస్ట్ కాబడిన వాళ్ళకి ఏ రకమైన న్యాయపరమైన హక్కులు కానీ న్యాయపరమైన సపోర్ట్ కానీ ఉంటుందంటారు?
2: ప్రథమంగా అండి, ఈ కాన్సెప్ట్ ఆఫ్ అరెస్ట్ అన్నది అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇల్లీగల్ అరెస్ట్ అన్నది మనకి రాజ్యాంగంలోనే పొందుపరిచారండి. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ నో పర్సన్ షెల్ బి డిప్రైడ్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ బై ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. సో అరెస్ట్ చేసేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు కానీ, వేరే ఇతరత్ర అరెస్ట్ జరిగినప్పుడు వేరే పర్సన్స్ కానీ, వేరే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ లా ప్రకారం అరెస్ట్ చేయాలండి. అది లా ప్రకారం అరెస్ట్ చేయకపోతే అది ఇల్లీగల్ అరెస్ట్గా పరిగణించబడి వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోబడతాయి.
1: అంటే చట్టబద్ధత కానిది ఏదైనా సరే ఆ చర్యలు తీసుకున్న వారిపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు?
2: అవునండి.
1: అంటే ఏ అంశాలని పరిగణలో పెట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేయాలంటారు ముఖ్యంగా?
2: ముఖ్యంగా అండి, డీకే బాసు కేసు, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్, డీకే బాసు కేసు తర్వాత సెక్షన్ 41A ఆఫ్ ది సిఆర్పిసి ఇంట్రడ్యూస్ అయిందండి. దాని ప్రకారం ఏంటంటే, ఎస్పెషలీ 7 ఇయర్స్ లోపు గనక అఫెన్సెస్ పనిషబుల్ అయితే, అసలు ఒక పోలీస్ ఆఫీసరు హీ షుడ్ అప్లై హిస్ మైండ్ టు ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ దెన్ మేక్ ది అరెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ రికార్డింగ్ దట్ ది అరెస్ట్ ఈజ్ అన్అవాయిడబుల్ అండ్ ఇమినెంట్ ఫర్ రీజన్స్ మెన్షన్డ్ ఇన్ ది సెక్షన్ అండి.

0: were supposed to prevent the person from committing further offenses, to prevent such person from causing evidence of the offense to disappear.
1: Tampering of evidence.
0: సాక్షుల్ని కానీ విట్నెసెస్ని కానీ ఆయన థ్రెట్ చేస్తారని కానీ బెదిరిస్తారని కానీ ప్రభావితం చేస్తారని కానీ అండ్ అతను ఇతన్ని అరెస్ట్ చేయకపోతే తప్పించి ఈయన కోర్టుకు కూడా హాజరు కాడు ట్రయల్కి నుంచోటానికి అని భావించిన పరిస్థితుల్లో ఆ పరిస్థితులని స్పెసిఫిక్గా అరెస్ట్ మెమోలో రికార్డ్ చేస్తూ మాత్రమే అరెస్ట్ చేయాలి. లేదు అంటే అతనికి 41A అని ఒక నోటీస్ ఇచ్చి నోటీసు ప్రకారం నా ముందుకు వచ్చి హాజరు కా ఈ రోజున అని చెప్పి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి హాజరుపరచుకునే అధికారం పోలీస్ అతనికి ఉంటుంది.
1: సో అరెస్ట్ కాకుండానే అతనితో మీరు ఈ రోజుకి రావాలని అతనితో ఒక సంఘంగా ఒక నోటీస్ ఇచ్చేసి ఆ ప్రకారం రానట్లయితే అప్పుడు తర్వాత యాక్షన్ తీసుకోవాలి.
0: అప్పుడు మెజిస్ట్రేట్ కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోవాలి.
1: అడ్వకేట్ గారు, ఒకవేళ అరెస్ట్ కాబడ్డారనుకోండి, అప్పుడు వారి పట్ల ఏ రకమైన ప్రవర్తన కానీ వారి పట్ల ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు? అంటే జనరల్గా మనం చూస్తుంటాము ఇటు సినిమాల్లో కానీ లేదంటే అక్కడక్కడ న్యూస్ పేపర్లలో వింటుంటాము, చాలా దురుసుగా ప్రవర్తించారు, అవమానకరంగా ప్రవర్తించారు అని అంటారు. సో వారి పట్ల ఏ రకమైన ట్రీట్మెంట్ చూపించాలి, ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్సు అలాగే ఆడవాళ్ళు ఉద్యోగస్తుల పట్ల ఏ రకమైన ట్రీట్మెంట్ అరెస్ట్ చేసే అథారిటీస్ చూపించాలంటారు?
0: ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది అరెస్ట్ అండి, ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది అరెస్ట్ ఏంటంటే అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల అతన్ని నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, అరెస్ట్ చేసిన వ్యక్తిని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ అంటే ఏంటంటే సెక్షన్ 46 ఆఫ్ ది సిఆర్పిసిస్ సర్ప్రైజింగ్లీ అరెస్ట్ అంటే మనకేదో ఊహించుకుంటాం కానీ అరెస్ట్ అంటే ఏంటంటే 46 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం టు టచ్ ది పర్సన్ అండ్ కన్ఫైన్ హిమ్ విత్ సో మచ్ ఫోర్స్ యాజ్ ఈజ్ నెసరీ టు మేక్ హిమ్ సబ్మిట్, దట్స్ ఆల్ అండి. సో ఇప్పుడు ఏదో బేడీలు వేశారని బేడీలు అన్నీ వేయటం ఏంటంటే ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లోనే చేస్తారు, ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో చెయ్యాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల అతన్ని నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ఆ అంశం ఆర్టికల్ 22 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారండి. 22 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఆర్టికల్ 22 ప్రకారం ఆయన్ని కంపల్సరీగా 24 అవర్స్ లోపల నియరెస్ట్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఆ చెయ్యని పక్షాన ఆ అరెస్ట్ని ఇల్లీగల్గా పరిగణించి సరైన యాక్షన్ తీసుకోబడుతుంది.
1: ఏ టైంలో అరెస్ట్ చేశారు అది నోట్ రికార్డ్ చేయాలంటే
0: రికార్డ్ చేయాలి. రికార్డ్ చేశాక అరెస్ట్ మెమోని ఒకటి ఇవ్వాలి, ఆన్ వాట్ బేసిస్ హీఈస్ అరెస్టింగ్ దట్ పర్సన్ అని. ఇమీడియట్గా అతని నియర్ బై ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అక్వెంటెన్సెస్కి కానీ అరెస్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలండి.
1: అంటే అతనికి సంబంధీకులు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ ఫలానా వ్యక్తి అరెస్ట్ కాబడ్డాడు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళైనా ప్రయత్నం చేసుకోవడానికి ఉండాలి కదా. ఇతను అరెస్ట్ అయిన పరిస్థితుల్లో ఇతనుగా సొంతంగా చేసుకోలేని పరిస్థితి కాబట్టి తెలియపరిచినట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఒకవేళ అక్రమంగా అరెస్ట్ నిర్బంధిస్తే, అరెస్ట్ అని కూడా అనరు, అక్రమ నిర్బంధంలో కనుక పర్సన్ని పెడితే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే 97 కింద మెజిస్ట్రేట్ గారికి దరఖాస్తు పెట్టుకొని సో అండ్ సో పర్సన్ ఇక్కడ వీళ్ళు దాచిపెట్టారు అని చెప్పి మాకు సమాచారం ఉంది, అక్కడ మీరు సెర్చ్ కాజ్ చేయండి, ఆ పర్సన్ని ట్రేస్ అవుట్ చేయండి అని చెప్పి సెక్షన్ 97 అది సిఆర్పిసి కింద ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఏంటంటే ఆర్టికల్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద యూజువల్లీ హేబియస్ కార్పస్ పిటిషన్ అని వేస్తారండి.
1: హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అని వేస్తారు.
0: ప్రొడ్యూస్ ది కార్పస్, ప్రొడ్యూస్ ది బాడీ. సో ఆ వేసిన పరిస్థితుల్లో ఏంటంటే కోర్టు ఆర్డర్ చేయంగానే వితిన్ ది టైమ్ స్పెసిఫైడ్ బై ది కోర్ట్ ఆ పర్సన్ని అరెస్ట్ చేయబడ్డాడు అని అభియోగం మోపిన పర్సన్ని వీళ్ళు తీసుకొచ్చి ఎలెజ్డ్ డిటెన్యూ అంటాం మనం, అందుకే ఆ పార్లెన్స్లో హేబియస్ కార్పస్ పార్లెన్స్ ఎలెజ్డ్ డిటెన్యూని తీసుకొచ్చి ఫస్ట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలండి.
1: అడ్వకేట్ గారు, ఈ అరెస్ట్ కాబడ్డ వ్యక్తి పట్ల మీరు అన్నారు కదా ట్రీట్మెంట్ కేవలము రీజనబుల్ ఫోర్సు, అతను టచ్ చేసి రీజనబుల్ ఫోర్స్తో అతను సబ్మిట్ అయ్యి తన ప్లేస్లో తను మేము సరెండర్ అవుతున్నాను ఐ విల్ అబైడ్ బై యూ అని చెప్పిన తర్వాత అతని పట్ల దురుసుగా ప్రవర్తించడం అవసరం లేదనుకుంటాను ఆ తర్వాత?
0: అవునండి, అవసరం లేదు. అలా కనుక ప్రవర్తించినట్టయితే అతను వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు కంప్లైంట్ చేయొచ్చు అండి. మెజిస్ట్రేట్ కెన్ ఆర్డర్ ఎంక్వైరీ అగైన్స్ ది కన్సర్న్డ్ అఫీషియల్స్ ఇన్ దట్ సినారియో. ఎందుకంటే అరెస్ట్ చేసిన వెంటనే అతన్ని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే ముందు మెడికల్ ఎగ్జామినేషన్ చేయిస్తారు. మెయిన్గా ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ అన్నది అతన్ని ఏమైనా టార్చర్కి గురి చేశారా లేకపోతే ఏదైనా బాడీలీ హామ్ అతనికి కలిగించారా, అరెస్ట్ చేసినప్పటి నుంచి మెజిస్ట్రేట్కి ప్రొడ్యూస్ చేసే ముందు వరకు మళ్ళీ మెజిస్ట్రేట్ గారు భావిస్తే మళ్ళీ ఫర్దర్ మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారండి.
1: తర్వాత నాకు ఫలానా బీపీ ఉంది లేకపోతే

0: ఫలానా హార్ట్ ప్రాబ్లం ఉంది అని అరెస్ట్ చేసిన అధికారికి చెప్పినట్లయితే వారికి కావలసిన బేసిక్ మెడికల్ సపోర్ట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదంటే అది వాళ్ళ హెల్త్ పైన కూడా ఒక తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
1: ఇది పక్కన పెడితే అసలు మామూలుగా అరెస్ట్ చేసిన వెంటనే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అతనికి రైట్ ఆఫ్ బెయిల్ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒకటి. నెక్స్ట్ అతనికి ఒక లాయర్ని కన్సల్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి రెండు. దెన్ అతను ఒకవేళ లాయర్ని ఎఫర్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో, అతను గనక లాయర్కి ఎంగేజ్ చేసే పరిస్థితుల్లో లేకపోతే ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నది అతనికి ప్రొవైడ్ చేయాలండి.
0: ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏ రూపకంగా అందుతుంది అడ్వకేట్ గారు?
1: ఇది లీగల్ సర్వీసెస్ అథారిటీ త్రూ అందుతుందండి. ఎవ్రీ స్టేట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో త్రూ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ ఇప్పిస్తారండి.
0: ముఖ్యంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, అంటే ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడదనే పరిస్థితిలో ఉండేవాళ్ళకి ఇలాంటి అరెస్ట్, అంటే నిజంగా నేరానికి సంబంధం లేకుండా లేదా అనుమానంతో కనుక చేసినట్లయితే వాళ్ళ జీవన వృత్తి, వారి కుటుంబం కూడా చాలా కష్టాలకు లోనవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ లీగల్ సర్వీస్ అథారిటీని ఎయిడ్ కోరాలన్నప్పుడు కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. వారు ఎవరిని అడగాలంటారు?
1: మెజిస్ట్రేట్ గారే ఇస్తారండి. ఎవరు ఏ మెజిస్ట్రేట్ గారు ముందు ప్రొడ్యూస్ చేస్తారో ఆయన, ఒకవేళ ఆ అరెస్టెడ్ పర్సన్ ఎఫర్ట్ చేయలేరు లేకపోతే పెట్టుకోలేని పరిస్థితి ఉంటే మెజిస్ట్రేట్ గారే రెఫర్ చేసి మెజిస్ట్రేట్ గారే ఇప్పిస్తారండి.
0: అంటే అడుగుతారనమాట,
1: అడుగుతారు
0: అడ్వకేట్ని పెట్టుకోగలవా, న్యాయవాదిని పెట్టుకుంటావా లేదా అన్నప్పుడు, నాకు శక్తి లేదు అన్నప్పుడు కోర్టు ద్వారానే అతనికి న్యాయ సహాయం అందే అవకాశం ఉంది. సో ఆ ద్వారా అతను తన నిర్దోషిత్వాన్ని కానీ తన తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఒక సామాజిక పరమైన బాధ్యత కూడా కోర్టు తీసుకుందంటారు.
1: ఇప్పుడు ఇంకో అంశం దీంట్లో ఏంటంటే అండి, రైట్ టు కీప్ సైలెన్స్, అది కూడా ఒక రాజ్యాంగ పరంగా ఒక అక్యూజ్ పర్సన్కి ఇచ్చిన రైట్ అండి. సో ఏ వ్యక్తిని కూడా ఫోర్స్ చేసి అతనికి అగేన్స్ట్గా అతను ఎవిడెన్స్ కానీ టెస్టిమోనీ కానీ స్టేట్మెంట్ కానీ ఇచ్చి ఇయ్యమని చెప్పి ఫోర్స్ చేసే పరిస్థితులు ఉండవు. అది రాజ్యాంగంలోనే పొందుపరిచారు, Article 20 ఆ విషయాన్ని పొందుపరిచారండి.
0: మామూలుగా ఎంత కాలము అరెస్ట్ చేసి డిటైన్ చేయగలరండి పరిస్థితులను బట్టి, అంటే వివిధ పరిస్థితుల్లో?
1: అంటే అరెస్ట్ చేసి డిటైన్ చేయడం, దానికి స్టాచ్యుటరీ పీరియడ్ అంటే కేసు పరంగా 60 డేస్ కానీ 90 డేస్ కానీ ఉంటుందండి. ఈ డిఫాల్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి బెయిల్ వచ్చే ఆస్కారం ఉంటుంది. బట్ యూజువల్లీ ఏంటంటే మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే జ్యుడిషియల్ కస్టడీకి ఫస్ట్ ఇనీషియల్గా 15 డేస్ పంపిస్తారు. దాని తర్వాత పరిస్థితులను బట్టి ఈ లోపల అతను బెయిల్ అప్లికేషన్ వేసుకుంటే అది కన్సిడర్ చేసి నార్మల్గా బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. పోలీస్ కస్టడీ మాత్రం ఫస్ట్ 15 డేస్ లోపలే తీసుకోవాలండి. పోలీస్ వాళ్ళు పోలీస్ కస్టడీ అడుగుతుంటే మాత్రం ఫస్ట్ 15 డేస్ లోపల,
0: ఆ తర్వాత వీలు పడదండి. వివేకానంద గారు, కొన్ని సందర్భాల్లో చూస్తుంటామండి నేరము ఆపాదించబడిన వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి సంబంధించిన బంధువులు కానీ భార్య పిల్లలు కానీ వెళ్ళి పలకరించడానికి వెళ్తారు, న్యాయపరమైన సహాయం పొందే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళను కూడా అక్కడే కూర్చోమని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళకూడదని చెప్పేసి శాసించే సందర్భాలు కొన్ని వింటూ ఉంటాము, అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి?
1: బేసికలీ పోలీసు వాళ్ళు ఏంటంటే ఎవరిని ఏ వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిచినా వాళ్ళు CRPC ప్రకారం నోటీస్ ఇచ్చే పిలవాలి. ఇప్పుడు అలా ఇల్లీగల్గా నిర్బంధించిన వ్యక్తుల గురించి లేకపోతే అభియోగం మోపిన వ్యక్తి కానీ అట్లా ఇల్లీగల్గా డీటైన్ చేస్తేనే మనకి Section 97 ఆఫ్ ది CRPC కానీ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ మనం ఉపయోగించుకునే పరిస్థితులు వచ్చి మనం కేసు వేసుకోవాలండి ఆ విషయం.
0: ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇంపార్టెంట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అటు కుటుంబ సభ్యులతో పాటు వారి సంస్థల కంటే వాళ్ళు పనిచేసే ఉద్యోగ స్థలాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందంటారా?
1: అంటే ఆఫీస్ నుంచి అరెస్ట్ చేస్తే కనుక సంస్థలకు కూడా ఇస్తారండి. సపోజ్ లైక్ ACB రేడ్స్ అవన్నీ అయితే కనుక ఆ సంస్థకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లేకపోతే నియర్ ఫ్రెండ్కి ఇస్తే సరిపోతుందండి, ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చినా సరిపోతుంది.
0: అంటే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీకి కానీ ఏ రూపకంగా ఇవ్వాలంటారు?
1: దానికి ప్రిస్క్రైబ్ నోటీస్ ఫామ్స్ ఉంటాయండి, దాని ప్రకారం ఇస్తారండి.
0: ఒకవేళ అప్లికేషన్ ఆఫ్ బెయిల్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకు అరెస్ట్ కాబడ్డాడు అని ప్రూవ్ చేయడానికి ఆ ఫామ్ సరిపోతుందంటారా?
1: అంతేనండి, సరిపోతుంది. అరెస్ట్ మెమో ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఫామ్స్ ఇస్తారండి. ఇమీడియట్గా వాళ్ళు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు కన్సర్న్ కోర్టుకి ఇతను రిమాండ్ అవసరం లేదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తర్వాత ఎస్పెషలీ 7 ఇయర్స్ లోపు పనిషబుల్ అఫెన్సెస్ అయితే అతను పోలీస్ అతను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మామూలుగా అరెస్ట్ చేయాల్సి వస్తే, అరెస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ కనుక భావిస్తే అది ఎందుకు అలా అతను భావిస్తున్నాడు, ఏ పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరంగా పొందుపరిచి జస్టిఫై చేస్తూ

0: అతను అరెస్ట్ చేసి ఆ జస్టిఫికేషన్ మెజిస్ట్రేట్ గారికి కూడా చూపెట్టాలండి. సో ఇప్పుడు ఆ జస్టిఫికేషన్ ప్రాపర్గా లేదు అనిపిస్తే మెజిస్ట్రేట్ గారు ఇమీడియట్గా వదిలేయమంటారు, అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇమీడియట్గా వదిలేయమంటారు, రిలీజ్ చేసేస్తారు.
1: కాబట్టి సామాన్యుడు అరెస్ట్ అనగానే భయభ్రాంతులకు గురైపోయి అదేదో తనపైన నేరం నిరూపణ అయిపోయిందన్న భావనకు రాకుండా చట్టంలో ఏర్పరిచిన న్యాయపరమైన రక్షణ మార్గాల్ని పొంది తనను తాను డిఫెండ్ చేసుకునే అవకాశం ఉందంటారు.
0: అవునండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు లాయర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

ఇప్పటి వరకు ఇది మన చట్టం అరెస్ట్ గురించి ప్రముఖ న్యాయవాది వైఎన్ వివేకానంద గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. చాలా రోజు తర్వాత అందరినీ కలవటం చాలా బాగుంది. నేను మీతో మాట్లాడడానికి ఫుల్ జోష్తో రెడీగా ఉన్నాను. అలా నేను వస్తూ వెదర్ని కూల్గా చేస్తూ తీసుకొచ్చాను మీకోసం. కూల్ కూల్ ముచ్చట్లు చెప్తూ మీకోసం మంచి మంచి పాటలు ప్లే చేస్తూ మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఆలస్యం చేయకుండా మన షోనైతే స్టార్ట్ చేసేద్దాం.

0: గుచ్చుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
0: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
0: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం జెన్జీ యువలో. సో ఇంకెందుకు ఆలస్యం? జెన్జీ యువ ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ఎలా పైకి వస్తే బాగుంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఓన్లీ ఒక చదువు మాత్రమే ఉంటే చాలా కష్టం. చదువుతో పాటు సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలి. అది కూడా డిగ్రీ చేసిన వాళ్ళకి నేను చెప్పేది. మరి 10th ఇంటర్ వాళ్ళకంటే కష్టం, అది అవ్వని పని కూడా. ఆ టైంలో చదువుతూనే ఉండాలి. డిగ్రీ తర్వాత కూడా ఇంట్లో అమ్మా నాన్నలపై ఆధారపడకుండా మనకంటూ ఒక సైడ్ ఇన్కమ్ ఉంటే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏదైనా ఫ్రీగా కోచింగ్స్ అట్లాంటివి తీసుకున్నా కూడా మన హాస్టల్ ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు చూసుకోవడానికి కూడా సైడ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది కదా. సో దాని గురించి మాట్లాడడానికి నేను ఈరోజు సెన్సీ ఇవ్వాలో ప్రిపేర్గా రెడీగా ఉన్నానన్నమాట. సో ఈ రోజుల్లో యువత ఆలోచన విధానం చాలా మార్పు వచ్చింది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు, కాబట్టి అందరిలో కూడా ఆలోచన విధానం అనేది మారిందన్నమాట. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, చదువు పూర్తయితే ఉద్యోగం, ఉద్యోగం వస్తే జీతం, ఆ జీతంతో జీవితం అనే ఆలోచనతోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా మారాయి. చదువుకుంటూనే ఏదైనా ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, మన సొంతంగా కొంత సంపాదించాలి, మనపై మనమే ఆధారపడాలి అనే ఆలోచన యువతలో రోజురోజు పెరుగుతుంది. ఈ ఆలోచన నుంచే సైడ్ హసిల్ అనే భావన బాగా ప్రాచుర్యం పొందిందన్నమాట. ఈ సైడ్ హసిల్ అంటే ఏంటి, అసలు సైడ్ హసిల్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇంకేం చేయొచ్చు, ఎలా ముందుకెళ్ళొచ్చు అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచి ప్రశాంతి. సైడ్ హసిల్ అంటే చదువు లేదా మనం ఏదైతే ఇంపార్టెంట్గా చేసేటువంటి పని ఉంటుంది కదా, అది వాటిని సైడ్ హసిల్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఇది కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవటం, మన ప్రతిభను బయటకు తీసుకురావటం, భవిష్యత్తులో మంచి అవకాశాలకు పునాది వేయటం కూడా. ముఖ్యంగా విద్యార్థులకు సైడ్ హసిల్ అనేది చాలా విషయాలు నేర్పించేటువంటి ఒక అనుభవం అని చెప్పవచ్చు. అంతే కదండి, మనకి చదువుతో పాటు ఇంపార్టెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియోని ఎడిట్ చేయటం, వీడియోగ్రఫీని నేర్చుకోవటం, దానివల్ల మనం చదువుతూ ఒక చిన్న వీడియో 1 hour 2 minutes వీడియోకి ఒక 500 పే చేసినా కూడా మనకంటూ కొంచెం ఇన్కమ్ అనేది ఉంటుంది కదా. సో ఇలాంటివి క్రియేటివిటీగా ఆలోచించి చేయటం, వీటిని సైడ్ హసిల్ అని అంటారన్నమాట. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి ఖర్చులకు, ఇప్పుడున్నటువంటి యువతకు వచ్చేటువంటి ఆలోచనలు ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవి ఇలా నేర్చుకోవటం కూడా మన ఫ్యూచర్కి, మనం వర్క్ చేసుకుంటూ కూడా ఖాళీ టైంలో ఈ వర్క్ చేయటం కూడా మన భవిష్యత్తుకు మంచి పునాది అని కూడా చెప్పవచ్చు అన్నమాట. ముఖ్యంగా విద్యార్థులకు సైడ్ హాసిల్ అనేది ఒక చాలా విషయాలు నేర్పించేటువంటి ఒక అనుభవం అని కూడా చెప్పవచ్చు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు, ఒక విద్యార్థి కేవలం ఒక పుస్తకంలోని విషయాలను మాత్రమే నేర్చుకుంటే అసలు సరిపోతుందా? సరిపోదు. మన చిన్నప్పుడు మన తాతల కాలంలో, మన నాన్నల కాలంలో మాత్రం పుస్తకాల్లో ఉన్నదే చదువుకొని అలా బ్రతికేసేవాళ్ళం, అలా ఉద్యోగాలు కూడా సంపాదించేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచం వేగంగా మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, పోటీ ప్రపంచం వస్తుంది. అలాంటప్పుడు ఒక పుస్తకాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని సంపాదిస్తేలా? అంతే కదా, ఉద్యోగాల స్వభావం మారుతుంది. ఒకప్పుడు కొన్ని ప్రత్యేక రంగాలకు మాత్రమే పరిమితమైన అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా అందరికీ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. సో ఏమేమి వచ్చాయి, ఎలా వెళ్తుంది, ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా ఉంది, ఈ జనరేషన్కి, ఈ జెన్జీ యువకి ఎలాంటి ఇంపార్టెంట్ స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం

0: vibrant Hyderabad every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా 24/8/2026 తేదీ ఈరోజు సాయంత్రాన 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్నజీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దాస్ మభాయ్ గారు రైతులను అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకు, పశుపోషకాలకు, రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారం పొందండి. మా ఫోన్ నెంబర్లు STD 040 జత చేసి 2324-0852, 2324-0853.
2: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచి ప్రశాంతి. ఇప్పుడున్నటువంటి జెన్జీ యువకి ఎలాంటి అంశాలు ఇష్టం అండ్ ఇంట్రెస్ట్, ఎలాంటివి చేస్తే ఫ్యూచర్లో మంచిగా బాగుపడతారు అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రపంచం వేగంగా మారుతుంది, టెక్నాలజీ కూడా అంతే వేగంగా మారుతుంది, ఉద్యోగాల స్వభావాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు కొన్ని ప్రత్యేక రంగాలకు మాత్రమే పరిమితమైన అవకాశాలు ఇచ్చేవారనమాట. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా రాయడం వస్తే కంటెంట్ రైటింగ్ కూడా చేయొచ్చు, డిజైనింగ్ చేయడం వస్తే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు, వీడియోలు ఎడిటింగ్ తెలిస్తే వీడియో ఎడిటింగ్ ద్వారా అవకాశాలను కూడా పొందవచ్చు, ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉంటే నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు, భాషలపై ఉన్నటువంటి పట్టు, అనువాదం లేదా ఇతర భాషలకు సంబంధించినటువంటి ఏ పనులైనా మనం నేర్చుకోవచ్చు అనమాట. సోషల్ మీడియా పై వాటిపై అవగాహన ఉంటే చిన్న వ్యాపారులకు సోషల్ మీడియా నిర్వహణలో కూడా మనం సహాయం చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మనం గుర్తుంచుకుంటే, చదువును వదిలేసి సంపాదన కోసం పరిగెత్తడం సైడ్ హసిల్ కాదు. చదువుకు ఎలాంటి భంగం కలగకుండా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చేసే పనిని సైడ్ హసిల్ అని అంటాం. ఇది విద్యార్థి జీవితంలో సమతుల్యతను నేర్పాలి కానీ ఒత్తిడిని పెంచకుండా ముందుకెళ్ళాలన్నమాట. సో ఇదన్నమాట, మీరు కూడా బాగా అబ్జర్వ్ చేస్తే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంతవరకు అంటే స్టడీని మొత్తం పక్కన వేసి ఇంకా నేను దాన్ని నేర్చుకుంటానంటే అది సైడ్ హసిల్ అవ్వదన్నమాట. మీరు చదువుతో పాటు ఇన్కమ్ జనరేట్ చేస్తే, అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు డిజైనింగ్ చేయటం, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవటం, వీడియో ఎడిటింగ్ చేయటం, ఫోటోగ్రఫీ నేర్చుకోవటం, ఇవన్నీ నేర్చుకుంటూ ఎంతో కొంత సంపాదన మన ఖర్చుల వరకు సంపాదించడాన్ని సైడ్ హసిల్ అని అంటారనమాట. ఇంకా సైడ్ హసిల్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మనం తల్లిదండ్రులకు ఎలాంటి భారాన్ని తగ్గిస్తున్నాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం

0: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive.
1: That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
0: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
1: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
0: stay tuned,
1: stay bright.
0: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. అయితే ఇప్పుడు మనం సైడ్ హసిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న ఖర్చుల కోసం కూడా పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు. ఇందులో తప్పేం లేదు, కానీ చదువుకునే వయసులో కుటుంబం పిల్లలకు అండగా ఉండటం సహజం. కానీ కొంతమంది యువత తమకు వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని చిన్న మొత్తంలో అయినా సరే సంపాదించడం ద్వారా ఆర్థిక బాధ్యతను అర్థం చేసుకుంటున్నారు. మనం సంపాదించిన మొదటి రూపాయి విలువ చాలా చాలా ప్రత్యేకమైంది, ఎందుకంటే ఆ డబ్బు వెనుక మన సమయం, శ్రమ, మన ప్రతిభ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దాని వాల్యూ, హ్యాపీనెస్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అందుకే సంపాదన ప్రారంభమైనప్పుడు ఖర్చు చేసే విధానంలో కూడా బాధ్యత అనేది పెరుగుతుందన్నమాట. సైడ్ హసిల్ ద్వారా విద్యార్థులకు వచ్చే మరో ముఖ్యమైన లాభం స్కిల్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి చిన్నగా వీడియో ఎడిటింగ్ పని ప్రారంభించాడే అని అనుకుందాం. మొదట్లో అది అదనపు ఆదాయం కోసం మాత్రమే ప్రారంభించి ఉండొచ్చు అని మనం అనుకుంటాం. కానీ క్రమంగా అతనికి అది కొత్త సాఫ్ట్వేర్లు నేర్చుకోవటం, సమయానికి పని పూర్తి చేయటం, ఇతరులతో మాట్లాడటం, సూచనలు తీసుకోవటం, తప్పులను సరిదిద్దటం, ఇలాంటివి ఎన్నో స్కిల్స్ వస్తుంటాయన్నమాట. సో ఇవన్నీ భవిష్యత్తులో ఉద్యోగ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. అలాగే సైడ్ హసిల్ యువతలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. నేను ఏదో ఒక పని చేయగలను, నా ప్రతిభకు విలువ ఉంది, నా నైపుణ్యంతో అవకాశాలు సృష్టించుకోగలను అనే నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం కొన్నిసార్లు సంపాదించిన డబ్బు కంటే కూడా చాలా విలువైంది, ఎందుకంటే అది ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి భవిష్యత్తులో ఎదురయ్యే కొత్త పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలడనమాట. సో సైడ్ హసిల్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

FM Rainbow 101.9. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 24/8/2026 తేదీన ఈరోజు సాయంత్రాన 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో వచ్చే పరాన్న జీవులు, వాటి వలన కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి వరంగల్ జిల్లా పశు వైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎం దాస్ మభాయ్ గారు రైతులను అడిగే ప్రశ్నలకు, సందేహాలకు పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని అందజేస్తారు. ఆసక్తి గల పశుపాలకు, పశు పోషకులకు, రైతులు మీ సందేహ నివృత్తి ఫోన్ చేయండి, సంపూర్ణమైన సమాచారాన్ని పొందండి. మా �ఫోన్ నెంబర్లు STD 040 జత చేసి 2324 0852, 2324 0853 నెంబర్లకు కాల్ చేయగలరు.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. సైడ్ హజిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో సైడ్ హజిల్స్ నేర్చుకుంటే మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది, నేను కూడా ఏదో చేయగలను, నాకు కూడా ఒక ప్రతిభ ఉంది అనే అంశాల గురించి మనం ఎలా ఆత్మగౌరవంతో ఉంటామో. కొన్ని మిస్టేక్స్ కూడా చేయకూడదు. అవేంటంటే, డబ్బు వస్తుందని ఆకర్షణకు అస్సలు లోనవద్దు. ఎందుకంటే వాటికి అట్రాక్ట్ అయితే ఇంకా మన చదువు అనేది పక్కదారిన పడుతుంది. సో ఇందులో ఇన్కమ్ మంచిగానే వస్తుందిగా, ఈ దారిలోనే వెళ్ళిపోదాం, ఇంకా స్టడీ పక్కన పెడదాం అని అనుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవడం చాలా బెటర్ అన్నమాట. రోజుకు ఒక గంట సేపు మాత్రమే పనిచేసి కొన్ని వేల వరకు కూడా సంపాదించవచ్చు కావచ్చు. కాబట్టి మనం ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది అన్నమాట. ముందు డబ్బు చెల్లిస్తేనే పెద్ద ఆదాయం వస్తుంది, ఇలాంటి అనుమానాస్పద ప్రచారాల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా రీసెంట్గా మనం ఎన్నో చూస్తున్నాం వాట్సాప్లో, ఇంకా చాలా చాలా సోషల్ మీడియాలో ఒక లింక్ అనేది మనకు పంపిస్తారు. ఫస్ట్ మీరు పేమెంట్ చేయండి, ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ తర్వాత మీకు ఇంకా డబ్బు వస్తుంది. ఇట్లా ఎన్నో లింక్స్ చూసాం, మోసపోయాం. మన పక్కన వాళ్ళు కూడా అలాంటివి జరుగుతుంటే కూడా అబ్జర్వ్ చేసాం. కాబట్టి అట్లాంటి మోసపోయి వాటి పట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన వ్యక్తిగత వివరాలు కానివ్వండి, బ్యాంకు సమాచారం కానివ్వండి, ముఖ్యమైన పత్రాలు కూడా మనం ఎవరితో పంచుకోవద్దన్నమాట. సో అంటే మనకు నైబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, సో మనం ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయడమే బెటర్ అన్నమాట. సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మన భద్రత కూడా చాలా ముఖ్యం అన్నమాట. సైడ్ హసిల్ అంటే కొందరు ఒకే పని చేయాలని కాదు, ఒకరికి సరిపోయే పని మరొకరికి సరిపోకపోవచ్చు. అందుకే మొదటగా యువత ఒక పని పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తే ఇంకా మనం ఆ పనిని స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. మనకి ఏ పని ఇష్టం, మనకి ఏ విషయంలో నైపుణ్యం ఉంది, ఇంకా ఏ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవచ్చు, మన ఆసక్తిని ఎలా గుర్తించాలి, మనకు ఏ పని చేయటం ఇష్టం, సో ఈ ప్రశ్నలకు మనకు మనమే వేసుకోవాలన్నమాట. దాని ద్వారా మనకు మనకేం ఇంట్రెస్ట్ ఉందనేది తెలుస్తుంది అన్నమాట. కొంతమందికి మాట్లాడటం ఇష్టం నాలాగా, కొంతమందికి రాయటం ఇష్టం మీలాగా, సో మరికొందరికి డిజైన్ చేయడం ఇష్టం, బోధించడం ఇష్టం, ఫోటోగ్రఫీ, సంగీతం, టెక్నాలజీ, కొందరికి వంటలు చేయడం ఇష్టం. ఇట్లాంటివి ఒక్కొక్కరికి ఒక్కో రంగంపై ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాన్ని పెంచుకుంటే దాన్నే మనం ఫ్యూచర్గా ఎంచుకోవచ్చు. అంటే మన ప్రయత్నం మనం చేసి సైడ్ ఇన్కమ్ పెట్టుకొని మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే, సో ఏంటంటే మనకు ఒక టైంకి జాబ్ వచ్చినప్పుడు జాబ్ వస్తుంది, ఇది సైడ్గా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఫ్యూచర్లో జాబ్ రాకపోతే, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉందో దాన్ని మన కెరీర్గా ఎంచుకొని దానిపైన ఇంట్రెస్ట్ చూపుతూ దానిపైన ఇంకా ముందుకు వెళ్తే, సో ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటిది ఒక అవకాశాన్ని సృష్టించుకొని, ఇంట్రెస్ట్ చూపించుకొని ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

సైడ్ హసిల్లో ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఇది ఒక పెద్ద సవాల్ అని కూడా చెప్పవచ్చు. ఎట్లా అంటే, మనం చదువుకి, కుటుంబానికి, విశ్రాంతికి, వ్యక్తిగత జీవితానికి అన్నింటికీ సమయం అనేది కేటాయించాలి కాబట్టి దీన్ని ఒక సవాల్గా కూడా తీసుకోవచ్చు అనమాట. రాత్రంతా నిద్ర లేకుండా పనిచేసి మరుసటి రోజు చదువుపై దృష్టి పెట్టలేకపోతే అది అసలు మంచి పద్ధతి కాదు. ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికంటే మన ఆరోగ్యం, మన చదువు, మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం కాబట్టి అందుకే రోజులో ఎంత సమయం చదువుకు, ఎంత సమయం నైపుణ్య అభివృద్ధికి కేటాయించాలో మనం ముందుగానే నిర్ణయించుకుంటే మన పని అనేది చాలా సులువుగా అయిపోతుందన్నమాట. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది పెద్దలు చదువు పూర్తయ్యాక ఇవన్నీ చేసుకోవచ్చు అని భావిస్తుంటారు, కానీ వారి ఆలోచనలో కూడా తప్పేం లేదు. పిల్లల చదువు దెబ్బతినకూడదనే ఆందోళన అనేది ఖచ్చితంగా పేరెంట్స్లో ఉంటుంది. కాబట్టి చదువుతో పాటు ఒక ఉపయోగకరమైనటువంటి స్కిల్ను నేర్చుకోవడానికి చిన్న స్థాయిలోనే అనుభవం సంపాదించడానికి కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇంకా భవిష్యత్తులో మంచిగా సైడ్ హసిల్ ద్వారా వచ్చే ఆదాయం చిన్నదాన్నైనా సరే సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకుంటే ఇంకా మంచిగా వెళ్ళొచ్చు అనమాట. సో యువత కూడా బాధ్యత వ్యవహరించాలి. చదువును అనేది అసలు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. సంపాదించిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయటం, అవసరమైన వాటికే ఖర్చు చేయటం, భవిష్యత్తు కోసం ప్రణాళిక చేసుకోవటం, ఇలాంటి అలవాట్లు చిన్న వయసులోనే ఏర్పడితే మనకు ఆర్థికంగా కానీ బాధ్యతాయుతంగా కానీ మనం మంచి వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మనం ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకుంటే, సైడ్ హసిల్ సోషల్ మీడియాలో ఇతరులు సంపాదిస్తున్నారని చూసి వారిలాగే మనం కూడా సంపాదించాలి, ఇలాంటి వాటికి ఈ ప్రలోభాలకు లొంగొద్దన్నమాట. ప్రతి ఒక్కరి పరిస్థితి, వారికి ఉన్నటువంటి ఆసక్తి కానివ్వండి, వారికి ఉన్నటువంటి సమయం, వారికి ఉన్నటువంటి సామర్థ్యం, ఇవన్నీ చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇతరులతో పోల్చుకోవడం కంటే మనకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది వెంటనే మంచి ఫలితాలు సాధిస్తారు, మరికొందరికి సమయం పట్టవచ్చు. మొదట్లో ఆదాయం రాకపోయినా పర్లేదు, మనం నేర్చుకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉంటుందో అది మన దగ్గరనే ఉంటుంది కాబట్టి వారికి త్వరగా డబ్బు వచ్చింది, మనకు రాలేదు ఇలాంటి వాటికి అస్సలు పోకూడదు. ఎందుకంటే మనకు వర్క్ వచ్చింది అనేది చూసుకోవాలన్నమాట. దాంతోపాటు ఆదాయాన్ని కూడా జనరేట్ చేసుకోవాలి, కానీ అంటే ఒకరిని చూసి మనం ఇంపాక్ట్ అవ్వద్దు అనేది నా ఉద్దేశం అనమాట. చదువు మనకు జ్ఞానాన్ని ఇస్తే సైడ్ హసిల్ అనేది జీవిత అనుభవాన్ని ఇస్తుందన్నమాట. చదువు మనకు అవకాశాల తలుపు తెరిస్తే నైపుణ్యం అనేది ఇంకా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది.

ఉంటుందన్నమాట. సో ఆ శక్తిని మనకిస్తుంది. అందుకే ఇప్పుడున్నటువంటి యూత్కి చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు నేర్చుకోవటం, నేర్చుకున్న దానికి ఉపయోగించడం, బాధ్యతగా సంపాదించడం కూడా చాలా అవసరం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే సైడ్ హసిల్ అనేది కేవలం పాకెట్ మనీ సంపాదించే మార్గమే కాకుండా అది ఒక ఆత్మవిశ్వాసానికి పునాది, నైపుణ్యాలకు సాధన, ఆర్థిక బాధ్యతకు తొలి అడుగు, భవిష్యత్తుకు ఒక అదనపు బలం అని చెప్పొచ్చు. కానీ ఈ ప్రయాణంలో చదువు మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ కంటే నెమ్మదిగా అయినా సరే నిజాయితీగా ఒక నైపుణ్య అభివృద్ధిని చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈరోజు చదువుకుంటూ నేర్చుకుంటున్న ఒక చిన్న స్కిల్ ఏదైతే ఉందో రేపు మన కెరీర్కి పెద్ద అవకాశంగా మారచ్చు. అందుకే యువత కేవలం ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తమలోని ప్రతిభను గుర్తించి సరైన సమయంలో సరైన దిశగా అడుగులు వేయాలి. చదువును కొనసాగిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతగా సంపాదించడం నేర్చుకుంటే అది నేటి యువతకు నిజమైన స్మార్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. సో జెన్జీ యువలో చాలా చాలా మాట్లాడుకున్నా మీకు చాలా యూజ్ అయ్యే కంటెంట్ నేను మాట్లాడాను, మీకు చాలామందికి అవసరం పడుతుంది. సో తప్పకుండా దీన్ని వినేసి జాగ్రత్తగా ఎలా ఫ్యూచర్లో ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది అనేది నేను ఆలోచిస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మనం హలో రెయిన్బో కూడా స్టార్ట్ చేసేద్దాం. సో ఇదన్నమాట సైడ్ హసిల్ జెన్జీ యువకి ఇప్పుడున్నటువంటి వారికి స్కిల్స్ నేర్పించడం, ఎలా ముందుకెళ్ళాలి అన్నట్టు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 MHz.

FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచే ప్రశాంతి. సో వరం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ నేను అడిగే క్వశ్చన్ ఏంటి అనంటే, మీ లైఫ్లో మీరు ఎన్నో పనులు చేసుంటారు, అంటే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా కుటుంబం కోసం కానివ్వండి, ఇష్టమైన వాళ్ళ కోసం కానివ్వండి, ప్యాషన్గా కానివ్వండి, ఏదో ఒక వర్క్ని అయితే చేస్తుంటారు కదా. సో అది కాకుండా మీ లైఫ్లో మీకు ఏదైనా ఒక అవకాశం వచ్చి మీకు నచ్చిన విధంగా బ్రతకడానికి అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు? అంటే రెగ్యులర్గా మనకు కొంతమంది ఇష్టంతోనే ఒక వర్క్ని ఎంపిక చేసుకుంటారు. సో అది కాకుండా ఒక ఇష్టంతో వర్క్ చేసినా కూడా అది ఒక రోజు మనకు చిరాకు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అది కాకుండా మీకంటూ ఒక రోజు వచ్చి ఇంకా ఈ ఉద్యోగాలు, ఈ సంసారాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మీకంటూ ఒక రోజు వస్తే మీరు మీకు నచ్చినట్టు బ్రతకడానికి ఏం చేస్తారు అనేది నేను అడుగుతున్నానన్నమాట. సో మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0030, 0402323 4

8821 0402970474 కి కాల్ చేయండి. మీ సలహాలు సూచనలు మీరేమనుకుంటున్నారో నాతో మాట్లాడేసేయండి. సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీ లైఫ్లో మీకు ఒకరోజు నచ్చిన విధంగా బ్రతకడానికి అవకాశం వస్తే ఏం చేస్తారు అంటే, మీ లైఫ్లో ఇంకేదైనా చెయ్యాలి అనుకుంటారు కదా, చెయ్యాలి అనుకుని చేయలేని పనులు ఏదైనా ఉంటాయి కదా, అది ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ రోజు కోసం అవకాశం వస్తే మీరు ఏం చేస్తారనే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. సో ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 MHz.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrate Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నాం హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో ఆలస్యం చేయకుండా మనతో శ్రోతలు అయితే మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా వాళ్ళతో అయితే మాట్లాడేద్దాం. హలో,
4: నమస్తే అండి.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మంగాభాస్కర్
3: గారు. బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
4: బాగున్నాను.
3: చెప్పండి.
4: మీరు ఒకరోజు ఛాన్స్ ఇస్తున్నారు కదా, అవకాశం ఇస్తున్నారు. అలా అయితే చిన్నప్పటి కోరిక అయితే చదువుకునేదంతా నర్సింగ్ కోర్స్ చేయాలి, నర్స్ గా వెళ్ళాలని ఉన్నాయండి. అది కాలేదు కొన్ని పరిస్థితుల వల్ల, ఆ కోరిక తీరలేదు. ఇప్పుడు మాత్రం సీనియర్ సిటిజన్స్ అయ్యాక, మేము రేడియోకి అంకితం అయ్యాక, ఒక్కరోజు ఆర్జే లాగా వచ్చి మీ అందరితో మీరు శ్రోతలు అవ్వాలి, నేను కాలర్ షో చెయ్యాలి.
3: సూపర్ అండి, ఆ కోరిక నెరవేరాలని
4: అదే విషయం
3: నేను అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి మేడం.
4: అదేదే మన రేడియో మేనేజ్మెంట్ ఇవ్వాలి ఒకరోజు ఎవరికైనా ఇలాగా ఆప్షన్ పెట్టి, లేకపోతే ఛాన్స్ ఇచ్చి అలా అప్పుడప్పుడు సీనియర్ సిటిజన్ పిలిస్తే మాత్రం డెఫినెట్ గా మాకు ఆ ఛాన్స్ రావాలి. మీ అందరితో మేము ఆర్జేలు అయిపోతాం కదా,
3: మీరు ఆర్జేలు అవ్వాలి, మేము శ్రోతలు అవ్వాలి.
4: నాకు
3: సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
4: థ్యాంక్ యూ సో మచ్.
3: నిజంగా మేడం చాలా అంటే ఫన్నీగా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా భలే చెప్పారనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ మాట్లాడాలనేది చాలామందికి ఉంటుంది అనమాట. ఎందుకంటే నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు, నీలా నేను ఆర్జే అవ్వాలంటే ఏం చేయాలి అని. అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ చెప్తానమాట. సో అండ్ సో అనే ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో నెగ్గాలి. ఆ ప్రాసెస్ నెగ్గిన తర్వాతనే అవకాశం వస్తుంది. దానికి చాలా కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ ఉంటేనే మనం ఇక్కడ కూర్చుంటాం, ఇది మనకు అంకితం అవుతుంది, ఆ అదృష్టం మనకు వస్తుంది అని నేను చెప్తానమాట. ఆ అదృష్టాన్నైతే నేను సంపాదించాను. ఆ మేడానికి కూడా అదృష్టం ఉంది కాబట్టి, అంటే తను కూడా అలా అవ్వాలని ఫీల్ అవుతుంది కాబట్టి అలాంటి అవకాశం కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే అలాంటివి కొన్ని కొన్ని కార్యక్రమాలు మేము నిర్వహించినప్పుడు కూడా కొందరిని కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ టైంలో కూడా రావచ్చు అనమాట. ఆ కోరిక ఉండడంలో తప్పు లేదు, అది చాలా అదృష్టం ఉండాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో,
5: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాస మలక్కేటమ్మ.
3: గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు?
5: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
3: నేను చాలా బాగున్నాను సార్.
5: చెప్పండి. చాలా బాగుండాలని కోరుకుంటున్నామమ్మా. మేము కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాము, రెగ్యులర్ గా ఇలాగే వస్తూ ఉండండి, మంచి మంచి క్వశ్చన్లు తీసుకురండి,
3: మంచిగా
5: మాట్లాడుకోవచ్చు, హాయిగా ఉంటుంది. సో కంపల్సరీగా మీరు చెప్పిన ప్రకారం అయితే ఆల్రెడీ ఐఎమ్ ఏ సోషల్ వర్క్ ఇన్ ది లొకాలిటీ నౌ సిన్స్ సో మెనీ ఇయర్స్. సో ఇన్ దట్ ఓన్లీ అయితే దాంట్లోనే మా పార్క్ ఉంది, పార్క్ లోనే అన్ని వర్క్లు అన్ని చేస్తుంటానమాట. అదే ఇంకా దాంట్లో ఇంకా కొంచెం నైపుణ్యం పొంది ఇంకా జనాల దగ్గర నుంచి మంచి మంచి రిజల్యూషన్స్ వచ్చి వాటిని అన్నింటినీ కూడా పాస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఒక రిజల్యూషన్ పెట్టాను, అంటే ఒక అసోసియేషన్ ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను, ఇది చేశాను. తర్వాత ఇప్పుడు మా మేల్ ఫిమేల్ వాళ్ళందరితో కలిపి నేను లాఫింగ్ అండ్ క్లాపింగ్ చేస్తానమాట డైలీ. సో అదే దట్ ఓన్లీ అదే కార్యక్రమాన్ని ఒక అసోసియేషన్ కింద చేసి దాంట్లో మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని రావాలని చెప్పి చెప్పాను. సో నేను ఇవాళ వరకే వాళ్ళకి టైం ఇచ్చాను. సో రేపు టుమారో బిగా అంటే ఈ చలికాలం కొంచెం వానలు పడుతున్నందువల్ల కొంచెం తక్కువ వస్తున్నారు, లేకపోతే ఐ విల్ గెట్

0: not less than 35 to 40 people regularly they will attend for the, my classes.
1: Okay.
0: So, కాబట్టి కంపల్సరీగా అత్తి వచ్చి దాన్ని మంచిగా చేసి అందరితోటి మెప్పు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నానమ్మా.
1: సూపర్ సార్, సూపర్.
0: థ్యాంక్ యూ అమ్మా.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ.
1: సార్ ఏం చెప్తున్నారంటే తనకున్నటువంటి స్కిల్, తనకున్నటువంటి వర్క్లో ఇంకా ఇంపాక్ట్ పొంది, అంటే కొంతమందికి అక్కడ అవకాశం కల్పించాలి, ఉపాధి కల్పించాలి, వారితో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. సూపర్ సార్, ఇలాగే చేస్తూ ఉండండి అనమాట. ఇంకా మనకి కాలర్స్ కాల్స్ చేస్తున్నారు, ఆ కాల్ని అయితే రిసీవ్ చేసుకుందాం. హలో.
2: హలో
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే, శోభ మియాపూర్.
1: శోభ గారు చెప్పండి మేడం.
2: నా కోరిక ఏంటంటే సింగర్ అవ్వాలని ఉండేది నాకు.
1: ఓ సూపర్, చెప్పండి.
2: కానీ అప్పుడు ఫెసిలిటీలు లేక అది కొంత ఇదైపోయింది. ఇప్పటికైనా ఎక్కడైనా నాకు స్టేజ్ పైన పాడాలనే ఆశ.
1: ఓకే, మీరు సింగరా, మా కోసం ఏదైనా సాంగ్ పాడొచ్చు మేడం?
2: యా ష్యూర్, పాడుతుంటాను. యూట్యూబ్ లో ఇన్స్టాల్ అన్ని వాడి పెడుతుంటాను. ప్రస్తుతం మీకోసం పాడతా. న్యూ ట్రెండ్ సాంగ్.
1: పాడండి ఏదైనా సరే.
2: పుట్ట ముద్దుగా నిన్నే పట్టుకోగా, చుట్ట బంగారంలా నిన్నే చుట్టుకోగా, గుడ్ మార్నింగ్ సురుడల్లే తట్టి నిద్ర లేపినావు నాల ప్రేమని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవి బుజ్జి గుండెలోకి వెల్కమ్ అంటూ రమ్మని, నేను బటర్ఫ్లై మారా రాకటై నీలో మ్యాజికే నన్నిలా మార్చని, వామ్ము వాటి హై రెయిన్బో ఫ్రెండ్ నై నిలిచా నింగిపై నీ వల్లనే. హలో,
1: బాగుంది మేడం, చాలా బాగా పాడారు.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: అలా మీ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మీకంటూ అవకాశం వస్తే తప్పకుండా ట్రై చేయండి మేడం.
2: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఇలాంటి కళ అనేది చాలా అరుదుగా ఉంటుంది అనమాట. సో మేడంకి చిన్నప్పుడు సింగర్ అవ్వాలనే కోరిక ఉండేదట, అది తీరలేదట, ఇప్పటికైనా ఒక అవకాశం వస్తే పాడాలని అనుకుంటున్నారంట. సో ఆల్ ది బెస్ట్ మేడం, మీకు తప్పకుండా అవకాశం వస్తుంది, మీరు ఖచ్చితంగా ఏదో ఒక చోట ఒక స్టేజ్ పైన పాడతారు. సో ఇంకా కాల్స్ వస్తున్నాయి, కాల్స్ రిసీవ్ చేసుకుందాం, మాట్లాడేద్దాం. హలో హలో. సో కాల్ కట్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాం. హలో,
3: నమస్కారం.
1: నమస్కారం అండి, ఓలేటి ప్రభాకర్ రావు గారు. హలో.
3: నేను ఇప్పుడు కూడా మ్యాంగో తింటున్నా తెలుసా నీకు?
1: అవునా, ఈ సీజన్ లోనే సార్?
3: ఈ సీజన్ లోనే మ్యాంగో తింటున్నా.
1: సూపర్.
3: అది ఎలాగా?
1: ఎలా అంటే,
3: హలో
1: వింటున్నాను సార్. అదే ఎలాగా అంటే అదే చెప్పడానికి ట్రై చేస్తున్నా.
3: నా కోరిక కోరిక అడిగారా, ఏం చేయాలి మీరు?
1: ఆహా, లేదు సార్, అంటే మీకంటూ ఒక అవకాశం వస్తే మీకు నచ్చినట్టు ఎలా బ్రతుకుతారు ఒకరోజు?
3: అదే, ఒకరోజు నేను బ్రతుకుతున్నాను, మ్యాంగో తింటున్నాను ఇప్పుడు కూడా.
1: ఓకే.
3: మామిడి పండ్లు ఎలా తింటున్నా తెలుసిన? చిన్న లాజిక్, మామిడి తాండ్రా. హలో,
1: చెప్పండి సార్, వింటున్నాను.
3: వినిపిస్తున్నారా?
1: వినిపిస్తుంది.
3: మామిడి తాండ్రా నేను తింటుంటాను అన్నమాట.
1: ఓకే.
3: ఆ ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది.
1: సూపర్.
3: సూపరా?
1: సూపర్ సార్.
3: ఎందుకని?
1: సో అంటే మీరు అది ఈ సీజన్ లో సాధ్యం అవ్వదు, అయినా మీరు సాధ్యం చేసుకున్నారు.
3: సాధ్యం చేసుకున్నా. గొప్పతనమా ఓలేటి ప్రభాకర్ గారు?
1: గొప్పతనమే సార్.
3: ప్రశాంత?
1: అవును సార్.
3: ప్రశాంతంగా ఉన్నావే నిజంగా, నీకు 1000 ఏళ్ళు.
1: థ్యాంక్ యూ.
3: 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు కాదు.
1: పర్లేదు సార్, 100 ఏళ్ళు బతుకుతి చేయాలి.
3: శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.
3: శీఘ్రమేవా.
1: సో అదనమాట సార్, ఈ సీజన్లో కూడా మ్యాంగోని తింటూ అక్కడ ఆస్వాదిస్తూ ఈ సీజన్లో సాధ్యం కాదు నేను సాధ్యం చేస్తున్నాను అని చెప్పేస్తున్నారు. సూపర్. హలో.
4: సంధ్యావందనం అండి, ప్రశాంతి గారు.
1: సంధ్యావందనం మురళి గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: నేను బాగున్నాను సార్, చెప్పండి.

0: అయితే అలవాటు ఏంటంటే నాకు యాక్చువల్గా మీరు ఈ కాలర్ షో చేస్తారు కదండి, చేసినప్పుడు మీరు ఒక టాపిక్ ఇస్తారు,
1: అవును,
0: అంటే మీరు ఒక హెడ్ మాస్టర్, మేము స్టూడెంట్స్ అన్నట్టు ఆ విధంగా ఫీల్ అవ్వద్దు అనే ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని కూడా ఉత్సాహపరచడానికి నేను వస్తా, లిజనర్స్ కూడా మంచిగా అనిపిస్తుందని కొంచెం డిఫరెంట్ గా మాట్లాడేసి మళ్ళీ టాపిక్లకు వచ్చేసి నేను అది చేస్తాను, ఎంటర్టైన్ చేస్తాను. నేను ఏంటంటే పిచ్చిగా మాట్లాడిందే 1000 సార్లు ఆ కమ్యూనిటీ, ఆ పార్క్, ఆ లాఫింగ్, ఆ క్లాప్స్ అనేది అట్లాంటి పిచ్చిగా 1000 సార్లు అదే చెప్పుకుంటూ వెళ్ళను నేను. అయితే ఒకటి ఏంటంటే డిఫరెంట్ గా ఉండాలి వినే వాళ్ళకు కూడా. నేను ఈసారి మాట్లాడింది ఇంకోసారి కూడా ఉండదు నాది, మీరు గమనించుకోండి ఎప్పుడైనా. అయితే అలాంటిది నా ఒక తత్వము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సింగర్ గా పాడారు కదా శోభా గారు, బాగుందండి, తను సింగర్ గా కూడా మారితే ఇంకా బాగుంటుంది. అయితే నేను నాది అలవాటు ఏంటంటే నేను అభిమానంగా మాట్లాడతానండి, ప్రేమగా మాట్లాడతాను, ఇదే నా అలవాటు, ఇదే నా స్కిల్ అనుకోండి. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు అడిగారు కదా ప్రశాంత్ గారు, మీరు చిన్నప్పటి అలవాటు
1: కాదు అంటే మీ లైఫ్ లో మీకంటూ ఒక రోజు వస్తే, అంటే ఇంకా మీరు ఏదైనా ఇంతకు ముందు చేయండి ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఆ రోజు ఏం చేస్తారు?
0: చెయ్యండి అనేది ఏం లేదు ప్రశాంత్ గారు, చేసిందే. ఎందుకంటే ఒకరి మనసును ఆకట్టుకోవడం కన్నా పెద్దది ఏముంటుందో చెప్పండి. అవునా కదా, ఒకరి నుంచి మనం ప్రేమ ఉంది, అదే ప్రేమ మనం ఎదురుంగా మనిషి నుంచి తీసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది. అటువంటి దాన్ని నేను చేస్తూనే వచ్చాను, చేస్తూనే ఉంటాను. కాకపోతే నేను అదే పర్సనల్ గా వేరేది మాట్లాడుతున్నాను కాదు, నేను ఏది మాట్లాడినా ఇంకొక కాలర్ గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడను ఎప్పుడు కూడా. అయితే నేను నా గురించి 1, 2, 3, 4 సార్లు విన్నాను ఒక కాలర్ నుంచి, వయసు పెరుగుతూనే గొప్ప కాదు, జంతువులో కూడా పెరుగుతుంది, కాస్త ఇంగితం ఉంచుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక కాలర్ కి నేను తెలియజేయాలనుకుంటున్నాను, తెలియజేశాను. హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: ఏంది బ్రో, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనెట్స్ కార్యక్రమంలో. సో మనకి కాలర్స్ అయితే ఇంకా కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఆలస్యం చేయకుండా కాలర్స్ అందరి కాల్స్ రిసీవ్ చేసుకుంటాను. సో వెయిట్ చేస్తూ ఉండండి. హలో.
5: హలో అమ్మా ప్రశాంతి.
4: హలో రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
5: బాగున్నానమ్మా. ఏం, నాకు సాయంత్రం ఏమిటి, నాకు రేడియో తిరిగి రాదములే, చాలా ఇబ్బందిగా ఉంది. సరే అయితే అలవాటు కదా.
4: అలవాటు కదా అంటే మీ లైఫ్ లో మీకు ఏదైనా ఒకరోజు మీకోసం బ్రతకడం కోసం ఏదైనా ఒక అవకాశం వస్తే మీరు ఎలా ఉంటారు అనే దాని గురించి అడిగాను.
5: నా కోసం అయితే, నేను నా కోసం అయితే ఏం చేయను, ఏమో 10 మందికి హెల్ప్ చేయాలనేది మానవ సేవ, మాధవ సేవ. మనం ఇప్పుడు కూడా మన చేతనంత ఇక్కడికి హెల్ప్ చేశామనుకో, అది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా కదా వాళ్ళు చేసి, మనం చేసిందే మనకు రావాలని ఏం లేదు. మనం ఒకరికి చేస్తే ఇంకోరు మనకు చేస్తారనమాట. ఆ విధంగా మనము, నా అలవాటు కూడా నేను పాటలు పాడుకుంటూ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ అందరినీ కొంచెం గౌరవంగా మాట్లాడము, ప్రేమగా మాట్లాడము, ఆ విధంగా చేసుకుంటా ఉంటాను. నేను అదే కావాలని కోరుకుంటా. ఒక చిన్న పాట పాడమంటే పాడతా.
4: పాడండి.
5: సందేహించకుమమ్మా, రాముని ప్రేమను జీతమ్మా, సందేహించకుమమ్మా, ఒకే బాణము ఒకటే మాట, ఒక్క బామకే రాముని ప్రేమ, నిన్నే విధికి పడినా వ్రత భంగము కానీడమ్మా, సందేహించకుమమ్మా, రాముని ప్రేమను జీతమ్మా, సందేహించకుమమ్మా, రఘుపులేశుడే ధర్మం వీడి మరో భామతో కూడిన నాడు, నాదు జపము తపము నా కావ్యం బెరుదయ గుణమ్మా, సందేహించకుమమ్మా, సందేహించకుమమ్మా, రాముని ప్రేమను సీతమ్మా, రమణయ్య ఆప్యాయతను సందేహించకుమమ్మా. ప్రశాంతి,
4: అసలు సందేహించండి సార్.
5: ఏమ్మా
4: సందేహం అనేదే ఉండదు అంటున్నా.
5: అదే తల్లి, ఎందుకంటే నాకేదో చెప్తున్నా కదా రేడియో, ఎవరికంత మురళి గారు ఏదో మాట్లాడుతున్నారు కానీ నాకు కూడా అర్థం కాలే. ఆయన నాకు భీష్ముడు అని పేరు పెట్టాడు, ఆయన నామకరణం చేశాడు నాకు. ఓకేమ్మా.
4: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
5: థ్యాంక్

0: సో ఇదనమాట, అంటే సార్ కోసం కాకుండా 10 మంది కోసం బ్రతకాలి అనే కాన్సెప్ట్ సార్ చెప్పారు. సూపర్. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: రేణుక అండి.
0: రేణుక గారు. ఎక్కడి నుంచి?
1: బాగుందా అండి?
0: బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: మంచిగున్నాం అండి.
0: అవునా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం?
1: అత్తాపూర్ అండి.
0: అత్తాపూర్ నుంచి. చెప్పండి మేడం.

0: అవ్వాలనుండే
1: ఇప్పటికొచ్చే
0: అవ్వలేకపోయారు.
1: అదే
0: ఇప్పుడు ఇప్పుడు ఏం
1: వన్డే
0: చేస్తుంటారు మీరు?
1: అవకాశం ఉంటే అట్లా
0: ఓకే, సూపర్.
1: అవుదామని ఉంది.
0: ఇప్పుడు మీరు ఏమైనా చేస్తుంటారా?
1: ఇప్పుడు హౌస్ వైఫ్ అండి.
0: ఓకే, హౌస్ వైఫ్ అంటే అంతకు మించిన పదవి నాకు తెలిసి ఇంకేది ఉండదు మేడం. కానీ దాన్ని
1: ఏమని?
0: గుర్తించారు ఎవరు?
1: హలో,
0: దాన్ని ఎవరు గుర్తించారు? హౌస్ వైఫ్ అంటే అంతకు మించిన జాబ్ ఇంకొకటి ఉండదు అంటున్నాను.
1: అంతే అంతే అండి.
0: సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. సో మేడంకి లాయర్ అవ్వాలనే ఆశ చిన్నప్పుడు ఉండేదట, సో అది అవ్వలేదు. ఒకవేళ ఒకరోజు అంటూ అవకాశం వస్తే అది అవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. హలో,
1: హలో హలో, గుడ్ ఈవెనింగ్.
0: దాన్ని ఎవరు గుర్తించారు? హౌస్ వైఫ్ అంటే అంతకు మించిన జాబ్ ఇంకొకటి ఉండదు అంటున్నాను.
1: అంతే అంతే అండి.
0: సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. సో మేడంకి లాయర్ అవ్వాలనే ఆశ చిన్నప్పుడు ఉండేదట, సో అది అవ్వలేదు. ఒకవేళ ఒకరోజు అంటూ అవకాశం వస్తే అది అవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. హలో.
1: హలో హలో, గుడ్ ఈవెనింగ్.

0: ప్రోగ్రామ్ 1 గంట నుంచి 2 గంటల వరకు కాలర్ షో వస్తుందని, అయితే మా మురళీ తమ్ముడు బాధగా చెప్పాడు అది అయితే కరెక్టే అని, ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు చిల్లీగా సరదాగా మాట్లాడడమే కాలర్ షో లక్ష్యం అండి. తమ్ముడు సికింద్రాబాద్ మురళీ తమ్ముడు బాధపడద్దు, ఎవరేమన్నా బాధపడద్దు, నేనైతే నీకు సంగీ భావం తెలుపుతున్నాను తమ్ముడు. ఇట్లు పోల్సెట్టి మెహర్ బాబా అండి.
1: సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా శ్రోతలు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ, అంటే వాళ్ళు కూడా ఒక వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏవైతే మాటలు అలాంటివి ఉన్నాయో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇలా ముందుకెళ్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అదనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మెనీ కాల్స్ అయితే వస్తున్నాయి, రిసీవ్ చేసుకుందాం. హలో,
2: గుడ్ ఈవినింగ్. ప్రశాంతి గారు,
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: నరసింహారెడ్డి మేడం,
1: గుర్తుపట్టాను సార్, గుర్తుపట్టాను, చెప్పండి.
2: ఎలా ఉంటారు మేడం?
1: చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా చాలా బాగున్నాను మేడం, సంతోషంగా ఉన్నాను.
1: చెప్పండి సార్.
2: నాకు ఎందుకు మేడం, ఒకరోజు అలాంటి ఛాన్స్ వస్తే న్యూస్ చదవాలన్నారు మేడం నాకు.
1: న్యూస్ సూపర్.
2: న్యూస్ 3 పూటలు న్యూస్ చదవాలని వస్తుంది మేడం నాకైతే. ఇవన్నీ పెట్టేసి షాపు బిజినెస్ అన్ని పెట్టి అలాంటి మూత ఒకటి వస్తే ఆ ఛాన్స్ కూడా మీరు కల్పించాలి మేడం, మీ రేడియో స్టేషన్ వాళ్ళు. ఒక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే ఒకరు ఛాన్స్ ఇస్తే ఆ వార్తలు 3 పూటల వార్తలు మంచిగా చదువుతాం మేడం.
1: అంటే ఏదైనా ఛానల్ ఎంపిక చేసుకున్నారా, రేడియోలోనే అనుకుంటున్నారా?
2: ఛానల్ ఏం లేదు, మీ స్టేషన్. ఇంకా
1: ఓకే సూపర్.
2: రెయిన్బో ఎఫ్ఎం
1: మన స్టేషన్ లో చాలా మంది వినే శ్రోతలు ఉన్నారు. అంటే ఆ స్కిల్స్ ఉంటే తప్పకుండా సార్ అది అవుతుంది.
2: అంటే మనం అనుకోవాల్సిందే కదా మేడం, అంతే కదా. కానీ ఏంటంటే ఒక కోరిక అనమాట నాకు,
1: అంతే
2: వార్తలు వింటున్నాం కదా,
1: అలాగే ఒక రోజు
2: అనమాట.
1: తప్పకుండా సార్, అది ఎవరికైనా ఉంటుంది. సో మీకు కూడా అలా ఉంది అనమాట.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట, ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉందన్నమాట. సార్కి న్యూస్ చదవాలని కోరిక ఉందన్నమాట. సో ఇంకా కాలర్స్ ఏం చెప్తారో విందాం. హలో, సో కాల్ కట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది కొంచెం, రేడియో వింటూ మాట్లాడుతున్నారు కదా. సరే సార్, కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడండి. అర్థం అవుతుంది.
3: మీరు ఇచ్చిన టాపిక్ బాగుంది, పరమావధిగా పెట్టుకోవాలి, మన నుంచి ఏమి ఆశించకుండా చేసిన సహాయం గొప్పది, వాళ్ళకి మనకి ఏదో వస్తుంది అనేది అలా
1: వస్తుంది.
3: సో నేను మాత్రం ఎంతో మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిగా నా శాశక్తి సహాయం చేశాను. అట్లా 1000 మంది నా వల్ల పైకి వచ్చినారనే నాకు సంతోషం మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని నేను నమ్ముతున్నాను. టాపిక్ చాలా మంచి, చాలా మంది ఆ సహాయం చేయాలని కన్ను కూడగలగాలని కోరుకుంటున్నాను.
1: తప్పకుండా సార్, మీ మాటల వల్ల అంటే కొందరికైనా అది అనిపిస్తుండొచ్చు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఒక ఉపాధ్యాయుడట, ఉపాధ్యాయుడు అంటే ఎంతోమంది భవిష్యత్తును వారి తలరాతులను మార్చే అదృష్టం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుంది. నాకు తెలుసా సార్కి కూడా రావచ్చు, ఆయన ద్వారా కూడా ఎంతోమంది విద్యార్థులు కూడా గొప్ప వాళ్ళుగా తయారు చేయబడ్డారట. సో ఇంకా తనకంటూ అవకాశాలు వస్తుంటే ఎంతోమందికి సహాయం చేసి వారిని ఒక గొప్ప స్థాయిలో ఉంచడమే సార్కి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సూపర్ సార్, ఇలాగే మీరు సేవలు చేస్తూ ఉండండి. సో చాలామంది మీ వల్ల సేవలు పొందితే ఇంకా వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. సో ఇంకా మనకి కాల్స్ వస్తున్నాయి, రిసీవ్ చేసుకుందాం. హలో,
4: హలో, నా పేరు నాగేంద్రమ్మ.
1: నాగేంద్ర గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఎక్కడ?
4: చిక్కడపల్లి, హైదరాబాద్.
1: చిక్కడపల్లి, ఓకే, చెప్పండి.
4: నాకు అంటే నేను మామూలుగా
1: చెప్పండి సార్,
4: సింగర్ అవుదామని అనుకున్నాను. అంటే నా వాయిస్ అంత ఇదే లేదు. ఒకవేళ నాకు ఛాన్స్ ఇస్తే సింగర్ గా ఒక మంచి ఛానల్ లో పాడాలి అనేది ఉద్దేశం, అది నాకు అవ్వాలంటే అది.
1: సూపర్ సార్,

0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కోరికలు ఉండడంలో తప్పు లేదు, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఆ కోరికలు అనేవి అనంతం. కానీ ఏదో చేస్తూ ఏదో అవ్వాలి, ఇంక ఇలా ఉంటే నా లైఫ్ బాగుండేది కదా అనేది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో సార్కి కూడా అలా అనిపించింది సింగర్ అవ్వాలని, అది అవ్వలేకపోయారట. సో మీకంటే ఎక్కడైనా అవకాశం వస్తే స్టేజ్ పై అయినా పాడండి, కొంచెం తృప్తిగా అయినా ఉంటుంది. హలో,
1: శుభ సాయంత్రం మేడం గారు, బాగున్నారా?
0: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? రమేష్ గారు,
1: బాగా గుర్తుపెట్టాము.
0: నేను గుర్తుపడతాను సార్, శ్రోతలతో మాట్లాడి మాట్లాడి నాకు ఎవరి వాయిస్ ఏంటి అనేది గుర్తుండిపోయింది.
1: ధన్యవాదాలు అమ్మా.
0: కొంచెం మీ వాయిస్ నరసింహారెడ్డి గారి వాయిస్ కొంచెం సేమ్ ఉంటుంది సార్, నేను కొంచెం కన్ఫ్యూజ్. అవునా, కొంచెం కన్ఫ్యూజ్ అయితే నేను
1: చాలా మంది ఆర్జీ చాలా మంది అట్లాగే అంటారు, నాది నరసింహారెడ్డి గారి సేమ్ అట్లాగే ఉంటుంది,
0: అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయితా సార్.
1: మా సోదరుడు అనుకుంటాను అమ్మా. టాపిక్ వస్తే అమ్మా, కే రమేష్ మాట్లాడుతున్నాను. అయితే టాపిక్, నాకు డ్రిల్ టీచర్ కావాలని నాకు చాలా కోరిక ఉంది అమ్మా, కాలేకపోయినా. మంచి
0: ఏం టీచర్ సార్? అర్థం
1: అంటారు కదా, డ్రిల్ మాస్టర్, అది కావాలని నాకు చాలా కోరిక ఉంది. నేను కాలేకపోయినా కానీ ఒక బిజినెస్ మ్యాన్ గా అయినా, బిజినెస్ మ్యాన్ గా మాత్రం చాలా సాధించి ఉస్మాన్ గారి టాప్ పొజిషన్ ఉన్నాను.
0: సూపర్,
1: అది ధన్యవాదాలు.
0: గేమ్స్ ఆడుతుంటారా సార్? మరి
1: అమ్మా,
0: గేమ్స్ అంటే ఇష్టమా మీకు?
1: చాలా ఇష్టం అమ్మా గేమ్స్. చిన్నప్పటి నుంచి గేమ్స్ కబడ్డీలో ఛాంపియన్ అమ్మా. మా స్కూల్ నుంచి కప్పు తీసుకొచ్చాము అమ్మా, బే కోరియన్ స్కూల్ జాంబాగ్లో ఉంటుంది. మేము 10th క్లాస్ లో 4 స్కూళ్ల మీద కాంపిటీషన్ తీసుకొచ్చి కప్పు తీసుకొచ్చాము అనమాట. డివోతో డివో మాకు కప్పు ఇచ్చాడు 15 ఆగస్ట్ నాడు. అది ఇప్పటికీ మాకు జ్ఞాపకం ఉంది. ఆ పోటీలు కూడా మా దగ్గర ఇప్పటికి. రన్నింగ్ లో కూడా నాకు ప్రైజ్ వచ్చింది ప్రస్తుతంగా, మన పర్సనల్ గా.
0: ఓకే, అంటే ఇప్పుడు ఖాళీ టైమ్ లో ఉన్నప్పుడు మీరు గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తారు?
1: ట్రై చేస్తాము అన్నాడు, అదే కదా కంపల్సరీ. చెస్ అయినా క్యారమ్స్ అయినా ఇటువంటి ఆడడం అలవాటు. మా మమ్మల్తో ఆడి వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటాను.
0: సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో అదనమాట, రమేష్ సార్ గారికి గేమ్స్ అంటే చాలా ఇష్టమట. సో ఆ గేమ్స్లో కూడా ఎన్నో సాధించారట. అలాంటి వాళ్ళకి కూడా ఇంకా ఫిట్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి ఇది ఒక అవకాశం అనమాట. సార్కి పీటీ అవ్వాలని ఉండే అవ్వలేదట. సో ఆ తరపున అవ్వలేకపోయారు కాబట్టి ఇలా గేమ్స్ ఆడుతూ ఇలా ఇలా తన బిజినెస్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నారనమాట. సో ఇంకొక కాలర్ మనకి మెయిన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: హలో,
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం ప్రశాంతి గారు, నా పేరు కౌశల్య, స్మాష్ నుంచి మాట్లాడుతున్నా.
0: కౌశల్య గారు చెప్పండి మేడం.
2: మాకు, నేను తెలుగు లిటరేచర్ చేశాను డిగ్రీ. నాకు చిన్నప్పటి నుంచి అంటే కొంచెం ఊహ వచ్చింది నుంచి హస్తాకథనం చెయ్యాలని పెద్ద కోరిక ఉండేది. ఆ కోరిక తీరలేదు. అప్పటికి ఒక పని చేస్తూ 2-3 పనులు చేసే ప్రయత్నం చేసేదాన్ని. 8 మంది కదా హస్తావధానం అంటే. పెళ్ళయ్యాక నాకు హస్తావధానం అయిపోయింది. అత్తగారు, మామగారు, భర్త, పిల్లలు, ఆడబడుతూ మరి 8 మంది తయారైపోయారు. వీళ్ళతో హస్తావధానం అయిపోయింది నాది.
0: అదే ఇలా తీరిపోయింది అనమాట. మీరు అలా చేయాలనుకున్నది ఇలా జరిగిపోయింది.
2: అలా జరిగిపోయింది. ఇప్పటికే నాకు ఆ కోరిక ఉంది.
0: మరి ప్రయత్నించారా మేడం? మీరు ప్రయత్నించారా చేయడానికి?
2: ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తాను. కానీ భయం మళ్ళీ 8 మందిని ఎదుర్కోవాలి కదా, వాళ్ళు ఇచ్చేవన్నీ ఇచ్చే అంటే కొంచెం మెమరీ పవర్ కొంచెం బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనసు సహకరించినా వయసు సహకరించదు. అది పెద్దదాన్ని అయిపోయాను. కానీ ఇప్పటికీ వచ్చే హస్తావధానాలు శతావధానాలు అన్ని ఫాలో అవుతూ ఉంటా, చూస్తూ ఉంటాను, ఆన్సర్స్ కూడా చెప్తూ ఉంటాను నేను.
0: సూపర్, సూపర్ మేడం.
2: అది నా కోరిక అలా ఉండిపోయింది. ఇంకా
0: అయ్యో,
2: వచ్చే జన్మలో అయినా తిరుగుతుందేమో అని మీరు ఆశీర్వదించండి.
0: తప్పకుండా మేడం, మనకి ఏదైతే గట్టిగా మనం సంకల్పించుకుంటూ భీష్మించుకొని కూర్చుంటామో అది ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ వచ్చే జన్మలో మనకంటే ఒక జన్మ ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది.
2: ఉంటుందిలేండి, చేసే పాపాలకి తప్పదు.
0: అయ్యో,
2: ఎన్నో పాపాలు చేస్తాం కదండి.
0: అది అది తెలిసి తెలియక మేడం, తెలిసి అయితే చేయం కదా, తెలిసి పాపాలు అయితే చేయం కదా.
2: తెలియని పాపాలన్నీ చిత్రగుప్తుడు చిట్టాలో ఎన్ని చేరుతున్నాయో అంతే కదా.
0: అంతే మేడం,
2: మనకి ఇది పాపం అని తెలిసి మనం చెయ్యం.

0: మనకి తెలియకుండా జరిగే పాపాలు చాలా ఉంటాయి.
1: ఉంటాయి ఉంటాయి.
0: అది
1: థ్యాంక్ యూ మేడం.
0: అందుకని నెక్స్ట్ జన్మలో అయినా నా కోరిక తీరుతుందేమో అని ఆశిస్తూ ఉంటాను, భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను.
1: తప్పకుండా మేడం, తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ అండి,
1: థ్యాంక్ యూ
0: వెరీ
1: మేడం,
0: వెరీ థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సో మచ్. సో ఇదనమాట మేడంకి ఉన్నటువంటి అష్టావధానం ఏదైతే ఉందో అది పూర్తి చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. సో నెక్స్ట్ జన్మ అయినా ఉంటే అక్కడ చేయాలని అంటే మేడం గట్టిగా అనుకుంటున్నారు. సో అలా అవ్వాలని మనం కూడా కోరుకుందాం. సో మరొక కలర్ మనకి లైన్లో ఉన్నారు. హలో.
2: హలో అండి.
1: హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: అనిల్ కుమార్, ఏసరావు నగర్.
1: అనిల్ కుమార్ గారు చెప్పండి సార్.
2: లైవ్ ఉన్నా?
1: లైవ్ అండి, ఆన్ ఎయిర్.
2: సో నాది ఒక విషయం అండి, యాక్చువల్ గా నా కెరీర్ స్టార్టింగ్ టైమ్ లో అనమాట, అంటే బిఫోర్ మ్యారేజ్ కొన్ని సాంగ్స్ రాశాను నేను, రాసి ట్యూన్ కట్టాను. అది ఎవరైనా అట్లీస్ట్ వెలుగులోకి తీసుకొస్తే బాగుంటదేమో అని ఆశ చిన్న జస్ట్ జల్లాక అంటే టూ టూ లైన్స్ పాడతానండి.
1: తప్పకుండా సార్, అంటే ఇలా మీరు పాడితేనే ఎవరైనా విని అప్రోచ్ కూడా అవ్వచ్చు.
2: ఓకే అండి. ఓ మనసా ఓ మనసా ఓ మనసా, నీ దరికి నా పొరుగు అని తెలుసా, తొలి పొద్దు పొడవగని నిన్ను కలిసా, నిన్ను చూసి తల వంచి మూనాలిసా. ఓ మనసా ఓ మనసా ఓ మనసా. చాలా రాశాను పాటలు. ఒకటి అమ్మ పైన కూడా రాశాను అనమాట, బాగుంది. ఇంకొకటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, అంటే తెలుగు తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. అందులో ఒక సాంగ్ ఎట్లా రాశానంటే సున్నా రాదు ఆ సాంగ్ మొత్తంలో, సున్నా ద్విత్వాక్షరము సంయుక్తాక్షరం తెలుసు కదండి.
1: అవును,
2: ద్విత్వాక్షరం అంటే సేమ్ అక్షరం కింద వస్తూ ఉండడం, సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరం కింద వేరే వస్తూ ఉండడం. సో అవేవి రాకుండా ఒక మొత్తం పాట రాశాను, స్టార్టింగ్ వినిపిస్తాను.
1: చెప్పండి.
2: అలికిడి ఎరగని తొలకరి మనసు, అలికిడి ఎరగని తొలకరి మనసుల చిరు చిరు నగబుల ఉరవడి తెలిసిన మతి చెడిపోయేను నాకు, మనసుకు తెలిసిన మమతల నిలవది చెలి మది పిలిచిన పలుకులు వినబడి పడిబడి చేరెను నేను, తడబడి తడబడి ఇటులటు అడుగిడి చెడుతుడు ఆటలు ఆడిన శిలమున గడగడ పలికెను నా పెనుగు చిరు తపనలు రేపెను నీ తెలపు, అలికిడి ఎరుగని తొలకరి చిలుకుల చిరు చిరు నగవుల ఉరబడి తెలిసిన మతి చెడిపోయేను నాకు.
1: లిరిక్స్ చాలా బాగున్నాయి సార్, లిరిక్స్ చాలా బాగున్నాయి.
2: అమ్మ పైన కూడా ఒక చిన్నది, అమ్మ అమ్మ అమ్మా నీ గోరు ముద్దలే తినిపించమ్మా, చల్లగి నిదరవుతుంటే నువ్వు లాగి పాటలే వినిపించమ్మా, సాగర మధనం నువ్వు చేసి అమృత కలశం అందించావు, సాగర మధనం నువ్వు చేసి అమృత కలశం అందించావు, ప్రతిఫలము గనే హాలాహలమి నీకు మిగిల్చాను, అమ్మా అమ్మా అమ్మా నీ గోరు ముద్దలే వినిపించమ్మా, చల్లగని దరుగుతుంటే నువ్వు లాలి పాటలే వినిపించమ్మా. సారీ, యాక్చువల్గా డ్రైవింగ్ చేస్తూ పాడుతున్నాను, కొంచెం శృతి తప్పింది అనమాట.
1: పర్లేదు సార్, లిరిక్స్ అనేవి చాలా బాగున్నాయి, దాని దగ్గర బీజిఎం అవన్నీ సెట్ చేస్తే సూపర్ ఉంటుంది.
2: సాంగ్స్ కూడా రాశాను అనమాట, ఉన్నాయి నా దగ్గర.
1: మరి ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు కదా సార్, మీకున్న టాలెంట్ ని ఎందుకు అక్కడ
2: ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదండి.
1: అయ్యో,
2: ఏదైనా సినీ ఫీల్డ్ లో వాళ్ళు తెలుసుకోవాలి కదా, అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా కూడా రాయాలండి.
1: మీరుండేది ఆ ప్లేసే కదా సార్, అంటే అమీర్పేట్ కృష్ణనగర్ ఈ ఏరియాలోనే కదా, అంటే అందరు సింగర్స్ కానీ రైటర్స్ కానీ.
2: ఏసరావు నగర్ అది కాదండి, ఏసరావు నగర్ కాదు అది, ఏసరావు నగర్ అంటే ఈసీఎల్ దగ్గర.
1: ఏసర్ నగర్, ఓకే ఓకే, ఎస్ఆర్ నగర్ అనుకున్నాను.
2: కాదు కాదు, ఈసీ అందరు కన్ఫ్యూజ్ అవుతారు, ఈసీఎల్ దగ్గర ఏసరావు నగర్ సైనిక్పురి దగ్గర.
1: ఓకే, విన్నాను విన్నాను సార్. అదే, మీరు ఎలాగో సిటీలోనే ఉన్నారు కాబట్టి మీ కష్టానికి గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది.
2: సాంగ్స్ కూడా నేను పన్నీగా రివర్స్ లో చేసి పాడతాను, నేను మా ఆఫీస్ ప్రోగ్రామ్స్ లో కూడా వాడతాను అనమాట, నేను అన్ని నా ఓన్ గా క్రియేట్ చేస్తాను. లైక్ చిన్న ఇంకొకటి తుజే దేఖా తో యే జానా సనం సాంగ్ ఉంది కదా, దాన్ని రివర్స్ లో పాడితే తుజే చోడా తో యే జానా సనం, चैन मिलता है दिल को।

0: हम भूल जाएंगे तुमको सनम, तुझे छोड़ा तो ये जाना सनम।
1: वॉइस कूड़ బాగుంది సార్ మీది.
0: ఎన్నెన్నో జన్మల బంధం అది ఉంది కదా పాట, ఎన్నెన్నో జన్మల వైరం నీది నాది, ఎన్నటికి మాయని పగలు నీవి నావి, ఒక్క క్షణం నిన్ను చూసి నేనోర్వలేను, ఒక్క క్షణం నిన్ను చూసి మొహము నే చూడలేను. చాలా రాశాను, చాలా ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి,
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకంటూ ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి సార్, మీకున్న టాలెంట్కి ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతారు. సో ఇదనమాట, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరింతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసేద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతాం.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో ఇవాళ చాలామంది కాలర్స్ అయితే వారికి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ మాట్లాడారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో అంటే మీరు ఎన్నో పనులు చేస్తుంటారు, నచ్చిన పని, నచ్చకపోయిన పని, కుటుంబం కోసం ఎన్నో విధాలుగా బ్రతకడం తప్పదు కాబట్టి ఖచ్చితంగా బ్రతికేస్తుంటారు. కానీ మీ లైఫ్లో మీకంటూ ఒక రోజు, మీకంటూ ఒక అవకాశం వస్తే నచ్చినట్టు ఎలా బ్రతుకుతారనే క్వశ్చన్ నేను అడిగాను. సో మనకి కాలర్స్ కాల్స్ అయితే చేస్తున్నారు, సో ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది, మళ్ళీ ట్రై చేయండి. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323003, 0402323483821, మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. సో ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో
3: హలో
2: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను గుంటూరు నుంచి కుమార్ ని మాట్లాడుతున్నాను అండి.
2: చెప్పండి కుమార్ గారు.
3: నేనైతే నా సింగింగ్ ప్రొఫెషన్ లో నేను కంటిన్యూ అవుతానండి. ముందు రోజు నాకంటే ఒక రోజు వస్తే సింగింగ్ ప్రొఫెషన్ ఎంచుకుంటాను, రంగంలో కొనసాగుతాను. అలాగే స్టడీస్ లో ఇంకొంచెం బెటర్ గా స్టడీస్ చేసుకుంటాను.
2: సూపర్ సార్. అంటే ప్రెసెంట్ మీరేం చేస్తున్నారు అంటే వర్క్?
3: ప్రెసెంట్ మేము కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం.
2: ఓకే సూపర్ సార్, థాంక్యూ సార్.
3: స్టడీస్ ఇంప్రూవ్ అవ్వలేదు.
2: ఓకే,
3: స్టడీస్ ఇంప్రూవ్ చేసుకుంటాను. అలాగే ఇంకా పేర పెట్టుకున్న పనులు ఏమంటే ఆ పనులు కూడా చేసుకుంటామండి.
2: సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కుమార్ గారు చెప్పేది ఏంటంటే, తను చదువుతూ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇంకా వాటిలో కొంచెం స్కిల్ కావాలి, కొంచెం నేర్చుకోవడానికి అంటున్నారు. అలాగే సింగర్గా కూడా అవ్వటం ఇష్టం కాబట్టి అది కూడా అవ్వాలనే కోరిక సార్కి ఉందన్నమాట. సో మీకంటూ ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా పాడండి. సో మరొక కాలర్ మనకు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి.
4: ప్రశాంతి గారు వచ్చారంటే అందరికి సమన్వయం ఉంటది, అందుకే మేము ప్రశాంతంగా రైలు కూడా చేయలేదు, అందరికి అవకాశం వస్తుంది
2: అనుకోండి.
4: మామూలుగా ఉన్నప్పుడైతే సాంగ్స్ ఎక్కువ తక్కువ ఉండేవి, బట్ మీరు వస్తే అందరికి అవకాశాలు ఉంటాయి. ఏంటంటే అండి, జై జవాన్ జై కిసాన్ అంటారండి. ఆల్మోస్ట్ మన అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వచ్చామండి. బట్ జవాన్ మనం బోర్డర్ లో వర్క్ చేయాలని ఉండేదండి. 2013-14 టైంలో ఒకసారి ఛాన్స్ వచ్చింది, బట్ కొన్ని ఎన్నో కారణాల వల్ల
2: వెళ్ళలేదు.
4: బట్ లాస్ట్ సెకండ్ లైఫ్ మాత్రం 35-36 ఏజ్, బట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత దేశం కోసం బోర్డర్ లో వర్క్ చేయాలండి.
2: అప్పుడు శరీరం సహకరిస్తుందో సహకరించదో సార్? అంటే కొంచెం మనం ఏజ్ పెరుగుతుంది కదా, మొత్తానికి దేశం కోసం సేవ చేయాలనుకుంటున్నారు. సూపర్ సార్, సెల్యూట్. అసలు మీకు ఇప్పుడేం చేస్తున్నారు సార్ ప్రెసెంట్ వర్క్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కాల్ చేస్తుండే. సో ఇలా అనమాట, సార్కి అవకాశం వస్తే దేశం కోసం ఏదైనా సరే చిన్న పదవైనా సరే చేయడానికి రెడీగా ఉన్నారు. సూపర్ సార్, ఇలాంటి ఆలోచన రావడం చాలా అరుదు. మనకి లాస్ట్ కాలర్, లాస్ట్ కాల్ తీసేసుకుందాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం
0: చెప్పండి సార్.
1: నేను రామాచారిపురం విజయనగరం నుంచి మాట్లాడుతున్నామ్మా.
0: రామాచారి గారు చెప్పండి సార్, మీ వాల్యూమ్ కొంచెం తక్కువ పెట్టండి సార్.
1: హలో,
0: అయ్యో కాల్ కట్ అయిపోయింది, లాస్ట్ కాల్ అనుకున్నాను. సో మీకు ఒక నిమిషం అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ట్రై చేస్తే ట్రై చేయండి. ఇంక ఇదే లాస్ట్ కాల్ అనుకున్నాను. సో ఇంకా మన టైం కూడా అయిపోయింది, మన షో టైం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా చెప్పారనమాట. సో మళ్ళీ కాల్ వస్తుంది, రిసీవ్ చేసుకుందాం. హలో, మళ్ళీ కాల్ కట్ అయిపోయింది, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. హలో హలో, మళ్ళీ మళ్ళీ కట్ అయిపోతుంది. సో మీ లైఫ్లో మీకున్నటువంటి అనుభవాలని కానివ్వండి, అన్నీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా పంచుకున్నారు కదా, సూపర్ అండి. అంటే మీరేదైతే చేయలేదు, చేయలేకపోయాను అని అనుకున్నారో అదంతా కోరిక కోరికలాగానే ఉండకుండా మీకు ఇప్పుడు అయినా ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పు లేదు. చాలామంది సింగర్ అవ్వాలనే కోరిక ఉంది అని చెప్పారు. ఏముంది, ఇప్పుడు స్టేజ్ పైన మాట్లాడడానికి ఏదైనా అవకాశం వచ్చినా మాట్లాడండి, ఏదైనా పర్ఫామ్ చేయడానికి, సాంగ్స్ పాడటానికి అవకాశం వచ్చినా పాడండి. అక్కడ పాడుతుంటే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది, ఇంకా బాగా పాడుతుంటారు. మీరు 10 మందిలో పాడుతున్నప్పుడు కూడా మీకంటే ఒక ప్రోత్సాహం అనేది, ఆ గుర్తింపు అనేది ఉంటుంది. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే కూడా మీకు కూడా పాడాలి అనిపిస్తుంది. అలా అలా పాడుతూ ఉంటే మీకంటూ మిమ్మల్ని ఎవరో ఒకరు ఖచ్చితంగా గుర్తిస్తారు, పలానా వాళ్ళు మంచిగా పాడుతున్నారు, వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దాం, వీళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఉంటుంది కదా అన్నట్టుగా ఇలా కూడా చేస్తూ ఉంటారనమాట. సో మీకంటూ అవకాశం వస్తే మీరు ఏదైతే చేయలేకపోయారో ఇప్పుడు మీకు సమయం ఉంటే ఇంకా మించిపోయింది ఏం లేదు, ఖచ్చితంగా చేసేయండి. సో ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు నాతో మాట్లాడడం, నేను మీతో మాట్లాడడం. అంటే మీతో మాట్లాడుతుంటే నాకు ఒక మా ఇంటి వాళ్ళతో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే చాలా పాజిటివ్గా, చాలా కూల్గా నేను ఏదైతే అడుగుతానో అదే చెప్తుంటారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇదన్నమాట ఇవాళ కాలర్ షో. మళ్ళీ నెక్స్ట్ తెలంగాణ ప్రోగ్రాంలో కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక ప్రోమో ప్లే చేస్తాను, ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత తెలంగాణలో మళ్ళీ మాట్లాడుకుందాం.
2: హైదరాబాద్, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమావేశమై మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 22A దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించామని వెల్లడించారు. రాష్ట శాసనమండలి మైనారిటీలు, ఎస్సీ సంక్షేమ కమిటీల సంయుక్త ప్రారంభ సమావేశం ఈరోజు నిర్వహించారు. శాసనసభాపతి గట్టం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరైన ఈ సమావేశంలో నూతన కమిటీ చైర్మన్లు, సభ్యులను అభినందించారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8

దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రేపు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం సందర్భంగా జూమ్ వేదికగా జిల్లా కలెక్టర్లు, డిఎఫ్ఓలతో మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు రామచందర్రావు ఈరోజు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఫీజుల బకాయి, బీజేపీ లడాయి పేరుతో 48 గంటల నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్షకు మద్దతుగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణం. తెలంగాణ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్ అండ్ టూరిజం గురించి మాట్లాడుకుందాం. సో ఇందాక చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినేసి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం.

0: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచీ ప్రశాంతి. సో ఆలస్యం చేయకుండా తెలంగాణ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం.

ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో ఒక మహానుభావుడి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఎవరంటే అణగారిన వర్గాలకి, సపండ వర్గాలకి అందరికీ ఆదర్శంగా ఉన్న రాజు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు రాజులు, కోటలు, యుద్ధాలు, రాజవంశాలు గుర్తొస్తుంటారు కదా. కానీ ప్రజల మధ్య నుంచేది అన్యాయాన్ని ఎదురించి తనకంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకొని సామాన్యుల గౌరవం కోసం పోరాడిన నాయకుల గురించి మాట్లాడినప్పుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు ప్రత్యక్షంగా నిలుస్తుంది. ఈయన ఒక యోధుడు మాత్రమే కాకుండా సామాజిక వివక్షను సవాళ్ళు చేసినటువంటి ధైర్యవంతుడు, పేదల పక్షాన నిలిచినటువంటి నాయకుడు, తెలంగాణ ప్రాంత చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజానాయకుడు. ఈయన జయంతి రీసెంట్గానే ఆగస్టు 18 అయిపోయింది కదా. ఆయన జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహావిష్కరణ ఆగస్టు 21కి ఆయన సర్దార్ సర్వాయి పాపన్న తీసినటువంటి ఆయన చేసినటువంటి ఉద్యమాలు, ఆయన రాజుల నుంచి ఎలా పోరాడారు, మనకి ఎలాంటి విముక్తి కలిగించారు అనేది ఒక ఏఐ సినిమాతో ఆయన గురించి గొప్ప చరిత్రను అయితే స్థాపించారు. సో ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో అది చూడండి. అంటే ఒక గౌడ సమాజానికే కాకుండా బీసీలకు కానివ్వండి, అణగారిన వర్గాల కోసం ఆయన పోరాటం చేశారనమాట. సో ఆయన గురించి చాలా ఉంది మాట్లాడుకోవడం. ఆయన గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

0: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
1: FM Rainbow 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. ఇప్పుడు మనం తెలంగాణ అణగారిన వర్గాల గురించి పోరాడినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆయన ఏంటంటే తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు రాజులు, కోటలు, యుద్ధాలు, రాజవంశస్థులు మాత్రమే గుర్తుకు వస్తారు. కానీ ప్రజల మధ్య నుంచి ఎదిగి అన్యాయాన్ని ఎదుర్కొని తనకంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకొని సామాన్యుల గౌరవం కోసం పోరాడినటువంటి నాయకుల గురించి మాట్లాడినప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి పేరు ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నమాట. ఆయన కేవలం ఒక యోధుడు మాత్రమే కాకుండా సామాజిక వివక్ష సవాలు చేసినటువంటి ఒక ధైర్యవంతుడు, పేదల పక్షాన నిలిచినటువంటి నాయకుడు, తెలంగాణ ప్రాంత చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన జీవితాన్ని అర్థం చేసుకుంటే ఆయన జీవించిన కాలం నాటి సామాజిక పరిస్థితులు కూడా తెలుసుకోవాలన్నమాట. అప్పటి సమాజంలో కుల వ్యవస్థ అనేది చాలా బలంగా ఉండేది. కొందరికి అధికారం, భూములు, సంపదలు అందుబాటులో ఉండగా సాధారణంగా ప్రజలు, వెనుకబడినటువంటి వర్గాలు, అనేక పరిమితులు కలిగినటువంటి వారు ఎన్నో వివక్షాలను ఎదుర్కొనేవారు. అధికారంలో ఉన్న అణచివేత, అధిక పన్నుల భారం, సామాజిక అసమానతలు ప్రజల జీవిత కష్టాలను కష్టతరం చేసేటివి. అలాంటి పరిస్థితుల్లో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పాపన్న తన జీవితాన్ని కేవలం తన కుటుంబానికి పరిమితం చేసుకోకుండా తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అర్థం చేసుకున్నాడు. ఆ అనుభవాలే ఆయన పోరాట స్ఫూర్తిని పెంచుతాయని మనకు చరిత్ర చెప్తుంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 17వ శతాబ్దం చివరి నుంచి 18వ శతాబ్దం ప్రారంభ కాలంలో నేటి తెలంగాణ ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపినటువంటి నాయకుడిగా ప్రసిద్ధి చెందారన్నమాట. సాధారణంగా ఆయన జన్మస్థలం వరంగల్ జిల్లా కిలాశపురం గ్రామం అని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి ఆయనలో ఉన్నటువంటి ధైర్యం, స్వాతంత్ర భావన, నాయకత్వ లక్షణాలు ఉన్నాయని స్థానిక చరిత్రలు, జానపద కథనాలు కూడా చెప్తున్నాయి. సామాన్య నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పాపన్న. ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన అధికారం కోసం మాత్రమే పోరాడలేదని ప్రజా చరిత్రలో మనకు చెప్పబడుతుందన్నమాట. సో ఇదన్నమాట, అంటే ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా ఉంది. సో ఆయన ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి అధైర్యానికి పోకుండా అసామాన్య నేపథ్యం నుంచి వచ్చి ఆ నాయకత్వ లక్షణాలు పుట్టుకతోన వచ్చాయి. ఆ స్థానిక చరిత్రలు కానీ ఆ జానపద కథనాలు కానీ మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. సో అలాంటి మహాన్ భావుడి జన్మదినాన్ని ఒక గ్రాండ్గా చేశారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. ఇవాళ సర్దార్ సర్ఫాయి పాపన్న గౌడ్ గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. సర్దార్ సర్ఫాయి పాపన్న గౌడ్ 17వ శతాబ్దం చివరి నుంచి 18వ శతాబ్దం ప్రారంభ కాలంలో ఆయన పరిపాలన అనేది అప్పుడు కనిపించింది అన్నమాట. అయితే పాపన్న జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన అధికారం కోసం మాత్రమే పోరాడలేదు, తనలాంటి సామాన్య వర్గాలకు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉండాలనే భావనతో ఆయన ప్రజలతో మమేకమయ్యాడు. కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వారిని తన వెంట కలుపుకున్నాడు. సమాజంలో అణచివేతకు గురవుతున్న వారికి ఒక ధైర్యం, ఒక ఆశగా నిలిచాడు. అప్పటి పాలన వ్యవస్థలో పన్నుల భారం ప్రజలపై తీవ్రంగా ఉండేదన్నమాట. రైతులు, కూలీలు, చిన్న వృత్తిదారులు తమ జీవితాలను సాగించడమే కష్టంగా ఉండేది. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా పాపన్న తిరుగుబాటు చేశాడు. కానీ తిరుగుబాటు అంటే కేవలం ఎదురుదాడి చేయడం మాత్రమే కాకుండా తన నియంత్రణలో ఒక ప్రత్యామ్నాయ పాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రయత్నం కూడా చేశాడు. ఇదే ఆయనకు ఇతర సాధారణ తిరుగుబాటు నాయకుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. సర్దార్ సర్ఫాయి పాపన్న గౌడ్ తన శక్తిని పెంచుకుంటూ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తన ప్రభావాన్ని కూడా విస్తరించేలా చేయగలిగాడనమాట. ముఖ్యంగా సర్వాయిపేట, తాటికొండ వంటి ప్రాంతాల్లో కోటలు నిర్మించడం, వాటిని బలోపేతం చేయడం ద్వారా తన సైనిక పరిపాలన వ్యవస్థను కూడా పటిష్టం చేసుకున్నాడు. ఆయన పేరు వినగానే తెలంగాణ ప్రజలకు తాటికొండ, కోట ఇవి కూడా గుర్తొస్తుంటాయన్నమాట. ఈ కోటలు కేవలం ఒక రక్షణ కోసం నిర్మించిన నిర్మాణాలు మాత్రమే కాకుండా ఆయన స్వతంత్ర పాలన ప్రత్యామ్నాయాలకు గుర్తులుగా నిలిచాయన్నమాట. సర్వాయి పాపన్న చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టం గోల్కొండ ప్రాంతంపై ఆయన చూపినటువంటి ప్రభావం. పాపన్న పోరాటం స్థానిక స్థాయిలోనే కాకుండా ఆయన పెరుగుతున్నటువంటి శక్తి, అప్పట్లో ఉన్నటువంటి పెద్దల అధికార వర్గాల దృష్టిని కూడా ఆయన శక్తి అనేది ఆకర్షించింది. ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు ఇంతటి శక్తిని సమీకరించడం అప్పటి పాలనా వ్యవస్థకు సవాలుగా మారింది. అందుకే ఆయనపై అనేకసార్లు ప్రతిఘటనలు కూడా జరిగాయి. అయినప్పటికీ పాపన్న వెనక్కి తగ్గలేదు. ఆయన తన అనుచరులను సమీకరించి కోటలను కేంద్రాలుగా చేసుకొని తన ప్రభావాన్ని కొనసాగించాడు. ఆయన సైన్యంలో ఉన్నవారు కూడా ప్రధానంగా సాధారణ ప్రజలే. అందుకే పాపన్న పోరాటాన్ని చాలామంది కేవలం ఒక రాజకీయ పోరాటంగా కాకుండా సామాజిక ఆత్మగౌరవ పోరాటంగా కూడా చూస్తారన్నమాట. పాపన్న గౌడ్కు సంబంధించినటువంటి చరిత్రలో వరంగల్ కోట స్వాధీనం చేసుకున్న సంఘటన కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. 1708 ప్రాంతంలో ఆయన వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడని చరిత్ర కథనాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఈ సంఘటన ఆయన స్థానిక సైనిక సామర్థ్యాన్ని, వ్యూహాత్మక ఆలోచనలు కూడా తెలియజేస్తుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అప్పటి శక్తివంతమైనటువంటి పాలక వ్యవస్థలను సవాలు చేస్తూ ఇంతటి స్థాయికి ఎదగడం నిజంగా ఒక అసాధారణ విషయం అని చెప్పవచ్చు. సో పాపన్న గౌడ్కు ఉన్నటువంటి ధైర్య సాహసాలు

0: surprises, all packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. అయితే మనం పాపన్న అన్ని విజయాలే సాధించారు అని అనుకోవద్దు. ఆయన జీవితం విజయాలతోనే కాకుండా ఒకవైపు అధికారుల శక్తుల నుంచి ప్రతిఘటన వచ్చేది, మరోవైపు అంతర్గతంగా ఆయన ప్రయాణాన్ని కూడా కఠినతరం చేశాయి. అయినప్పటికీ చివరి వరకు తన స్వతంత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. చరిత్రలలో గొప్ప నాయకుల జీవితాల మాదిరిగానే పాపన్న జీవితం కూడా పోరాటం, ధైర్యం, విజయాలు, సవాళ్లతో నిండిపోయింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితాన్ని చూస్తే మనకు ఒక గొప్ప సందేశం కనిపిస్తుంది. పుట్టుక మన భవిష్యత్తును నిర్ణయించదు, మన ధైర్యం, కృషి, ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. సమాజం మనకు కొన్ని పరిమితులు విధించినా సరే వాటిని అధిగమించే శక్తి మనలో ఉండాలని ఆయన జీవితం చెబుతుంది. సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కూడా నాయకత్వ లక్షణాలతో చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించగలడని పాపన్న నిరూపించారన్నమాట. నేటి యువతకు ఆయన జీవితం మరింత ప్రేరణాత్మకం. ఈ రోజుల్లో యువతలో చాలామంది అవకాశాలు లేవని, పరిస్థితులకు అనుకూలంగా లేవని, తమ నేపథ్యం తమ ఎదుగుదలకు అడ్డంగా అవుతుందని భావిస్తుంటారు. కానీ సర్వాయి పాపన్న జీవితాన్ని చూస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా అవకాశాలను సృష్టించుకోవచ్చని అర్థమవుతుంది. ఆయనకు వారసత్వంగా పెద్ద రాజ్యం అనేది లేదు, సిద్ధంగా ఉన్నటువంటి సైన్యం కూడా లేదు, అపారమైన సంపద లేదు. అయినప్పటికీ ప్రజల మద్దతు, ధైర్యం, నాయకత్వంతో తనకంటూ ఒక శక్తిని నిర్మించుకున్నాడు. అందుకే సర్వాయి పాపన్నను తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని చాలామంది భావిస్తుంటారు. ఆయన కథ కేవలం గతానికి చెందిన చరిత్ర మాత్రమే కాకుండా సమానత్వం, ఆత్మగౌరవం, ధైర్యం, నాయకత్వం గురించి ఈ తరానికి చెప్పేటువంటి గొప్ప సందేశం పాపన్న గౌడ్ చరిత్ర అన్నమాట. సమాజంలో ఎవరిని వారి పుట్టుక ఆధారంగా తక్కువ చూడాలని కానీ, ప్రతిభకు అవకాశాలు దక్కాలని కానీ, ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉండాలని ఆయన జీవితం గుర్తు చేస్తుందన్నమాట. తెలంగాణ చరిత్రలో సర్దార్ పాపన్న గౌడ్ స్థానం చాలా ప్రత్యేకమైంది. రాజవంశంలో పుట్టకపోయినా సరే తనలో ఉన్నటువంటి ధైర్యంతో, ప్రజల మనసుతో రాజుగా నిలిచారు. అధికార వారసత్వంగా రాకపోయినా సరే తన శక్తితో సాధించడానికి ప్రయత్నించాడు. అందుకే ఆయన పేరు కేవలం ఒక చరిత్ర పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ జానపద గేయాల్లో, ప్రజల కథల్లో, ఆత్మగౌరవ భావంలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నమాట. సో అదనమాట పాపన్న గౌడ్ చేసినటువంటి, ఆయన ఇబ్బందులు పడ్డటువంటివి, ఆయనకు ఎలాంటి సైన్యం, ఎలాంటి సంపద, ఎలాంటిది ఏమీ లేకున్నా కూడా ఆయనకు ఒక ప్రజలనే సైన్యంతోనే ఆయన ముందుకు వెళ్ళి అంత గొప్ప స్థాయికి వెళ్ళగలిగారనమాట. ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా ఆయనని ఇన్స్పైరింగ్గా తీసుకుంటే, అంటే నాకు అది లేదు ఇది లేదు అని బాధపడేదానికన్నా ఉన్నదానితోనే అవకాశాలు సృష్టించుకొని ఎలా వెళ్ళాలో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర అనేది మనకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది అన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: Did you know there's a theater fest at Dravendra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్. నేను మీ ఆచి ప్రశాంతి అన్నమాట. సో పాపన్న జీవితం ధైర్యం విజయాలు సవాళ్లతోనే నిండిపోలేదు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నేటి యువత ఆయన జీవితం మరింత ప్రేరణాత్మక

0: ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజుల్లో యువతలో అవకాశాలు లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు అనే వారికి ఆయన జీవితం అనేది ఒక ఆదర్శం అని చెప్పవచ్చు. సో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రలో చేసినటువంటి పోరాటానికి, ఆయన సామాజిక ఆత్మగౌరవానికి నేటి తరానికి మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఇటీవల ఆయన జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పవచ్చు. తెలంగాణ చరిత్రలో ప్రజల కోసం పోరాడిన ఈ మహానాయకుడికి ఇది గొప్ప గౌరవం. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహం నిలవడం ద్వారా అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి పాపన్నలాగా ధైర్యంగా, పోరాటంగా, ఆత్మగౌరవం గుర్తుకు వచ్చేలా చేయాలని ఆ విగ్రహాన్ని రూపొందించారనమాట. ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని తెలుసుకొని తమ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధైర్యంగా ఎదగాలనే స్ఫూర్తిని పొందొచ్చు అనమాట. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న సినిమాను ఆయన జీవిత చరిత్ర ఆధారంగా చేసుకొని ఏఐ యానిమేషన్ సాంకేతికతో తెరకెక్కించారనమాట. సినిమా ట్రైలర్ను 11 విడుదల చేశారు. 21 సినిమాను రిలీజ్ చేశారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా విడుదల జరుగుతున్న ఇదే సమయంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని 18 2026 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అందువల్ల ఇప్పుడు పాపన్న చరిత్ర తెలంగాణలో మరోసారి విస్తృతంగా చర్చకు వచ్చిందనమాట. సో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర పుస్తకాల్లో మాత్రమే కాకుండా ఆధునిక సాంకేతికతతో సినిమా రూపంలోనూ నేటి తరానికి చేరుతుంది. ఏఐ యానిమేషన్ టెక్నాలజీతో పాపన్న జీవితాన్ని తెరపైకి తీసుకురావడం ఒక విశేషమని చెప్పవచ్చు. ఒకవైపు ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం ఆవిష్కరణ, మరోవైపు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా విడుదల కావడం పాపన్న చరిత్రను యువత మరింతగా తెలుసుకునే అవకాశంగా మారిందన్నమాట. సో పాపన్నకు ఉన్నటువంటి గొప్ప విషయాలు కానీ, గొప్ప అవకాశాలు కానీ, ఆయనకున్నటువంటి ఆ ధైర్యం, ఆత్మగౌరవం కానీ ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇవాళ అయితే మీరు ఒక మంచి నాయకుడి గురించి తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క చరిత్ర నాయకుడికి, ఒక్కొక్క రచయిత కానివ్వండి, ఒక్కొక్క కవి కానీ, ఒక్కొక్క రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక్కొక్క వారికి ఒక్కో గొప్ప సందేశం అంటారు కదా. సో అలాంటి లక్షణాలు అనేవి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఉండడం, అది మనం తెలంగాణలో ఉండి వారి గురించి తెలుసుకోవడం మనం నిజంగా అదృష్టంగా భావించవచ్చు అనమాట. సో ఈరోజైతే ఒక గొప్ప నాయకుడి గురించి తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రతి తెలంగాణ ప్రోగ్రాంలో ఒక్కొక్కరి గురించి పరిచయం చేయడం, ఒక్కొక్కరి గురించి మీకు వినిపించడం, మీకు తెలిసినా సరే మీకు మరొకసారి గుర్తుకు చేయడం అనేది మా యొక్క తెలంగాణ యొక్క మా కాన్సెప్ట్ అనమాట. సో ఇదనమాట, ఇవాళైతే ఒక గొప్ప నాయకుడి గురించి తెలుసుకున్నారు. మళ్ళీ తెలంగాణ ప్రోగ్రాం గురించి మాట్లాడుకున్నప్పుడు మరొక గొప్ప నాయకుడి గురించి మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 మరొక నెంబర్ 2324 జనరంజని, శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనమున్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో ఆలస్యం చేయకుండా రిమ్ జిమ్ హైదరాబాద్లో కూడా మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం. సో ప్రపంచంలో ఎక్కడ ఒక చోట ఎల్లప్పుడూ వర్షం అనేది కురుస్తూనే ఉంటుంది కదా. భూమి మీద పడ్డటువంటి నీరు కూడా అన్ని దిక్కుల నుండి వచ్చి నదుల్లో చేరుతుంటుంది. ఆ నదుల్లోని ఈ వాటర్ అంతా సముద్రంలో కలుస్తుంటుంది. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియనే. కానీ సముద్రం ఎప్పటికీ పొంగిపొర్లదు, అలాగే నిశ్చలంగా ఉంటుంది. అలాగే స్థితప్రజ్ఞుడు కూడా చుట్టూ ఎన్ని ప్రాపంచిక విషయాలు, ఎన్ని విషయభోగాలు ఎన్ని ఉన్నా సరే, అవన్నీ అతడిని వివిధ ప్రలోభాలకు గురి చేస్తున్నా సరే, అతడు మాత్రం సముద్రం మాదిరి నిశ్చలంగా ఉంటాడు. అటువంటి స్థితప్రజ్ఞుడు పరమశాంతిని పొందుతాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది, స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. నదిలా పొంగి పొర్లకుండా, అంటే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఉలిక్కి పడకుండా వెంటనే రియాక్ట్ అవ్వకుండా అన్నీ గమనిస్తూనే అన్నీ వింటూనే సమయం సందర్భం వచ్చినప్పుడు వారికి సమాధానం ఇవ్వాలి. మన మౌనం కూడా ఆ సముద్రం ఎలా నిశ్చలంగా ఉంటుందో మన మౌనం అలా ఉండి, అలా ఉన్నప్పుడే మనం పరమశాంతిని పొందుతాం. ఎందుకంటే అనవసరమైన విషయాలకు మనం రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, అనవసరమైన దానికి ఫీల్ అవ్వడం అలాంటివి పట్టించుకుంటూ వెళ్తే ప్రతిదీ మనం ప్రాబ్లంగానే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైనా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సరే, స్థితప్రజ్ఞుడి వల్లే మనం పరమశాంతిగా ఉండాలి. అలాంటి వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మాత్ర వేసుకున్నాక మన శరీరంలో ఏం జరుగుతుంది? మాత్ర అంటే టాబ్లెట్, మీకు తెలుసే కదా. సో అది వేసుకున్నాక మన శరీరంలో ఏం జరుగుతుంది అంటే, ఏదైనా అనారోగ్యం లేదా పెయిన్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు మనం టాబ్లెట్ వేసుకుంటాం. కడుపులోకి వెళ్ళిన కాసేపటికి స్టమక్ యాసిడ్స్ టాబ్లెట్ను పూర్తిగా కరిగిస్తాయి. ఆ సెల్స్ చిన్న ప్రేగు నుంచి రక్తంలో శరీరం అంతా ప్రయాణిస్తుంది. అవసరమున్న భాగంలో ఆ నొప్పిని లేదా ఆ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. మనకి ఏదైతే ఆ వేస్టేజ్ అనేది మిగిలిపోయిందో, ఆ వేస్ట్ కాంపౌండ్ అంతా కిడ్నీలు మనకు వేర్ చేసి యూరిన్ లేదా మలం ద్వారా మనకు బయటకు పంపిస్తాయి అన్నమాట. సో మనం ఏమనుకుంటాం, ఈ పెయిన్ కిల్లర్ వేసుకోగానే మనకు తగ్గిపోయింది, ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ అది మనకి రక్తంలో పూర్తిగా కలిసి మనకు పెయిన్ ఎక్కడైతే ఉందో అది గుర్తించి అక్కడికి వెళ్ళి మనకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఆ పెయిన్ కానివ్వండి, అది మనకు తగ్గించేలా చేస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్. రివార్డులను బట్టి గుణాన్ని అస్సలు మార్చుకోవద్దు. అంటే మనకు బదులుగా ఏదైనా దక్కకపోతే, ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా, ఎవరు మనల్ని లెక్క చేయకపోయినా సరే, మనం మాత్రం ఎప్పుడూ మంచిగానే ఉండాలి, దయగుణాన్ని కలిగి ఉండాలి. అదొక నిర్ణయం. మీ నడివాడికను ఎప్పుడు రివార్డుల ఆధారంగా అస్సలు మార్చకండి. అంటే మనం ఏం చేస్తుంటామంటే, ఎవరైనా ఏదైనా బహుమతులు కానీ మనకి ఏదైనా గుర్తింపు ఇచ్చిన దాన్ని బట్టి చాలామంది సమాజంలో అలా ఉండడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఎప్పుడైనా సరే మనకి ఏది దక్కినా సరే దక్కకపోయినా సరే, మనల్ని ఎవరు పట్టించుకున్నా సరే పట్టించుకోకపోయినా సరే, మన పని మనం చేస్తూ మనం అందరికీ మంచి వ్యక్తుల్లాగానే ఉండాలన్నమాట. మన దయగుణాన్ని కలిగి ఉండటం వారికి వ్యూహం ఏం కాదు. సో అదొక నిర్ణయం మాత్రమే. మన నడవడికను ఎప్పుడు రివార్డుల ఆధారంగా అస్సలు మార్చుకోవద్దు అన్నమాట. అంటే ఎవరో గుర్తించాలి, మనకంటూ ఏదో గుర్తింపు రావాలి, వాళ్ళు గుర్తిస్తేనే మనకంటూ ఒక ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు అస్సలు ఉండొద్దు. అక్కడికి వెళ్ళామా, ఆ ఈవెంట్ కానీ, ఆ అక్కడ పరిస్థితికి అనుగుణంగా కానీ, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భానికి అనుగుణంగా మనం అక్కడ పార్టిసిపేట్ చేసామా లేదా, అంతేకాని వాళ్ళు ఏదో చూడాలి, వాళ్ళు మనల్ని గుర్తించాలనేసి ఆ రివార్డుల కోసం మనం ఏది చేయొద్దు అన్నమాట. అది ఉత్తముల లక్షణం కాదు. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకొని మీరు కూడా పాటిస్తారని నేను అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: శాంతి, సిక్స్ ఓ క్లాక్ నుంచి 9:30 వరకు నా మాటలు వింటూనే ఉన్నారు. మీరు ఎలాంటి అంటే మీకు ఎలాంటి బోర్ కొట్టకుండా నా మాటలు వింటూనే ఉన్నారు. నేను మాట్లాడే మాటలు మీకు ఎంతో కొంతైనా ఇన్స్పైర్ చేశాయని నేను అనుకుంటున్నాను. నేను ప్లే చేసిన సాంగ్స్ విని మీరు కొంచెం రిలాక్స్గా అలా ఉండిపోయారని నేను అనుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. నేను ప్రతిరోజు అంటే నాకు ఎప్పుడైతే సమయం ఉంటుందో అప్పుడు వచ్చి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నాను. నన్ను భరించినందుకు, నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ టుడే.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్